ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 12వ రోజు. క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూన్ నెల 2వ తేదీ మంగళవారం. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్లను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్లను తేలికగా నమ్మేస్తాము. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్లను దూరం చేసుకుంటాం, అదే జీవితం అన్నారు కాళోజీ నారాయణరావు. నిలయంలో సమయం 5:59 దాటి 50 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం శిల్ప. శ్రోతలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ కుమారి ఎస్ భాగ్యలక్ష్మి.
1: ధైర్యశక్తి. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. స్వామి వివేకానంద ధైర్యం గురించి చెప్పిన గొప్ప నిర్వచనం. ధైర్యంగా ఉండటం అంటే భయాన్ని జయించడం. అలాంటి వ్యక్తి మాత్రమే ఎల్లప్పుడూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగగలడని వేదం చెప్తుంది. అందుకే మనిషికి ధైర్యశక్తి అవసరం. ఈ శక్తి వల్ల మనిషి జీవితం అత్యంత శక్తి సంపన్నమవుతుంది. ధైర్యవంతులు అనుకరణలకు దూరంగా ఉంటారు. వారు ఎలాంటి పరిస్థితి ఎదురైనా స్థిర చిత్తంతో ఎదుర్కొంటారు. పొగడ్తలకు, నిందలకు పొంగిపోరు, కుంగిపోరు. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరుగుతారో, ఆ స్వేచ్ఛాస్వర్గానికి తండ్రి నన్ను మేల్కొలుపు అని మహాకవి రవీంద్రుడు తాను రచించిన గీతాంజలిలో వివరించారు. అలాంటి స్థితిలో సమస్యల గురించి, వాటిని సృష్టించే వ్యక్తుల గురించి ఎలాంటి ఆందోళన ఉండదు. అలాంటి ధైర్యశక్తిని ఆలంబనగా చేసుకొని సన్మార్గంలో నడిచే వ్యక్తి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటాడు. మహాత్మాగాంధీ ఒకానొక సందర్భంలో నన్ను నిరాశ, దైన్యం ఆవహించినప్పుడు వెంటనే గీతాపారాయణం చేస్తాను. అందులో ప్రతి వాక్యం నాకు ధైర్యాన్నిస్తుంది, జీవితంతో పోరాడే శక్తి కలిగిస్తుంది అన్నారు. చిత్తశుద్ధితో పవిత్ర కార్యాచరణకు పూనుకున్న వారికి పరమాత్మ కృప లభిస్తుంది. భయమనే బలహీనత వారి దరికి చేరదు. ప్రకృతిని గమనిస్తే నిత్యం ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. కఠినమైన ముళ్లకు విరవక గులాబీ వికసిస్తుంది. ఉప్పెనకు తలవంచిన తర్వాత గడ్డి మొక్క ధైర్యంగా నిలబడుతుంది. కొన్ని వృక్షాలు తీవ్రమైన తుఫాను తాకిడిని తట్టుకొని నిలబడతాయి. ప్రకృతిలా మనిషి సైతం ఎలాంటి ప్రతికూలతలకు చలించకూడదు. మనిషి సింహంలా బ్రతకాలని చాణక్యుడు బోధించాడు. ఆ మృగం ఆకలినైనా అణుచుకుంటుంది, కానీ ఎంగిలి భోజనాన్ని ఏనాడు కోరుకోదు. అలాగే ధైర్యవంతులు అల్ప సంతోషాలకు గాని ప్రలోభాలకు గాని లొంగరు. క్లిష్ట పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భారతదేశంలో పాండవులు విపత్కర పరిస్థితులు ఎదురైనా భయపడలేదు, ధర్మాన్ని వీడలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో ఎదుర్కొని రాజ్యాధికారం సంపాదించారు. ధైర్యవచనాలు, హితోపదేశాలు, ఆప్తవాక్యాలు, ఇటువంటివన్నీ కష్టకాలంలో ఉరటనిస్తాయి, మనిషిలో ఆశలు నింపుతాయి, ముందుకు సాగడానికి ప్రేరణ కలిగిస్తాయి. రామాయణం యుద్ధకాండలో రావణుడితో భీకర యుద్ధం చేసి అలసిన రాముడు చింతాముగ్ధుడై ఉన్నప్పుడు అగస్త్య మహామృషి సమీపిస్తాడు. రామాయణం యుద్ధకాండలో రావణుడితో భీకర యుద్ధం చేసి అలసిన రాముడు చింతాముగ్ధుడై ఉన్నప్పుడు అగస్త్య మహర్షి సమీపిస్తాడు. రామాయణం యుద్ధకాండలో రావణుడితో భీకర యుద్ధం చే

0: చేసి అలసిన రాముడు చింతాముగ్ధుడై ఉన్నప్పుడు అగస్త్య మహర్షి సమీపిస్తాడు. మంగళప్రదమైన ఆదిత్య హృదయం ఉపదేశిస్తాడు. దాన్ని జపించి రావణుని సంహరించమని చెబుతాడు. అది పాటించి రాముడు రావణుణ్ణి వధిస్తాడు. అది ధైర్యవచనం, గొప్పతనం. నిజానికి ఈ జగత్తులోని జీవరాశులన్నింటిలో మనిషికే మంచి ఆలోచనాశక్తి, తెలివితేటలున్నాయి. తన తెలివితేటలతో అపజయాలను, వైఫల్యాలను అధిగమించే సత్తా సైతం మనిషికే ఉంది. అందుకే మనిషి పిడికెలంత గుండెలో కొండంత ధైర్యాన్ని నింపుకోవాలి. అప్పుడే అతను ఉన్నత లక్ష్యాలను చేరుకుంటాడు.
1: సుభాషితం విన్నారు సమర్పణ కుమారి ఎస్ భాగ్యలక్ష్మి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం వింటారు

జీవాల పెంపకంలో మెలకువలు. మాంసానికి ఉన్న డిమాండ్ ధర వల్ల చాలామంది గొర్రెలు లేదా మేకల పెంపకాన్ని చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల సంఖ్య దేశంలోని అగ్రస్థానంలో ఉంది. ఎంతో లాభదాయకమైన జీవాల పెంపకంలో కొన్ని మెలకువలు పాటించినట్లయితే రైతులు మరింత లాభాలు ఆర్జించవచ్చు. మన వాతావరణానికి అనుకూలంగా ఉండే గొర్రెలు లేదా మేకల జాతులను ఎంపిక చేసుకోవాలి. నెల్లూరు లేదా దక్కని జాతి గొర్రెలు, ఉస్మానాబాద్, మహబూబ్ నగర్, జమునాపారి, బ్లాక్ బెంగాల్ మేక జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. జీవాలను సంతలో కాకుండా తెలిసిన మందుల దగ్గరకు వెళ్ళి నేరుగా రైతుల దగ్గర కొనాలి. జీవాలను అక్టోబర్, నవంబర్ లేదా మార్చ్, ఏప్రిల్ మాసాల్లో కొనడం చాలా మంచిది. తీవ్రమైన ఎండాకాలం లేదా వానాకాలంలో కొనకూడదు. మంచి ఆరోగ్య లక్షణాలు కలిగిన మొదటి ఈతైన లేదా 3 లేదా 4 నెలల చూడి ఉన్న పశువులు లేక 1 నుంచి 2 సంవత్సరాల వయసు నిండిన, అంటే 1 నుంచి 2 జతల శాశ్వత పండ్లు వచ్చిన జీవాలను కొనాలి. 2 సంవత్సరాల వయస్సు ఉండి ఒకే సైజులో ఉన్న 2 వృషణాలు కలిగిన విత్తనపు మగజీవాలను జాగ్రత్తగా ఎంపిక చేసి కొనాలి. మగజీవాలను, ఆడజీవాలను వేరువేరు మందల నుంచి కొనుగోలు చేయాలి. 20 ఆడజీవాలకు 1 మగజీవం అవసరం. 100 ఆడజీవాలకు 4 మగజీవాలు ఉండే విధంగా చూసుకోవాలి. జీవాల పోషణలో కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. జీవాలను కొనడం కంటే ముందే పశుగ్రాసాల పెంపకం చేపట్టాలి. 50 జీవాల పోషణకు 4 నుంచి 5 ఎకరాల స్థలం కేటాయించాల్సి ఉంటుంది. తొలకరి సమయంలో గేని, అంజన్ వంటి బహువార్షిక గడ్డి జాతి, అలాగే స్ట్రైలో హెడ్జ్, లూసెర్న్ వంటి పప్పుజాతి విత్తనాలను చల్లుకోవాలి. నీటి వసతి ఉన్న చోట హైబ్రిడ్ నేపియర్ గడ్డి, కనుపులు లేదా కాండం ముక్కలను 2 నుంచి 3 అంగుళాల దూరంలో నాటడంతో పాటు గట్ల మీద, జీవుల షెడ్ చుట్టుపక్కల సుబాబుల్, అవిస 2 నుంచి 3 అడుగుల దూరంలో నాటుకోవాలి. వీటితో పాటు గట్ల మీద, జీవాల షెడ్డు చుట్టుపక్కల సుబాబుల్, అవిష, వేప, మునగ వంటి పశుగ్రాస చెట్లను పెంచడం వల్ల జీవాలకు సంవత్సరం పొడవునా గడ్డి అందుబాటులో ఉంటుంది. పుట్టిన పిల్లలు 30 నిమిషాల్లోనే తల్లి జున్నుపాలను తాగే విధంగా చూడాలి. 3 వారాల వయసు నుండి గడ్డి, ఆకులు, రెమ్మలు అందించడం వల్ల అరళ్ల పొట్ట తొందరగా అభివృద్ధి చెంది తల్లిపాలు అవసరం లేకుండా జీవించగలుగుతాయి. తల్లిపాలు మరవటం వల్ల తల్లి మేక తిరిగి ఎదకు వచ్చి సకాలంలో చూడి కడుతుంది. పాక్షిక సాంద్ర పద్ధతిలో 6 నుంచి 8 గంటలు ఉదయం బయట మేపి రాత్రి ఇంటి వద్ద లేదా షెడ్డు దగ్గర జీవాల వయసును బట్టి 200 నుంచి 500 గ్రాముల దానా ఇస్తే జీవాలు మంచి బరువు తూగటంతో పాటు పునరుత్పత్తి బాగా ఉండి లాభాలు వస్తాయి. ఇక జీవాల గృహ నిర్మాణంలో మెలకువలు పాటించాల్సి ఉంటుంది. షెడ్ లోపలికి ఉదయం, సాయంత్రం సూర్యరశ్మి పడేలా తూర్పు, పడమర దిశల్లో నిర్మించాలి. నేల గట్టి మొరం పోసి నీరు నిల్వ లేకుండా ఉండాలి. షెడ్ ఎత్తు 10 నుంచి 12 అడుగులు, గోడల ఎత్తు 6 నుంచి 7 అడుగులు, చోరు 3 అడుగులు, పిట్టగోడ ఎత్తు 2 నుంచి 3 అడుగులు ఉండి పిట్టగోడ పైన ఇనుప జాలి ఏర్పాటు చేయాలి. ఇలాంటి గృహ నిర్మాణం వలన జీవాలకు ఎండ, వాన నుంచి రక్షణతో పాటు గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించి జీవాలు రోగాల బారిన పడకుండా ఉంటాయి. గొర్రెలు 9 నుంచి 13 నెలలకు, మేకలైతే 10 నుంచి 12 నెలలకు ఎదకు వచ్చే విధంగా చూడాలి. సరైన సమతుల్య పోషణ ఇందుకు మూలం.

జీవాల పెంపకంలో మెలకువల గురించి విన్నారు. రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 అభిమాన భంగం నాటిక వింటారు. అనంతరం చిత్రగీతలు ప్రసారమవుతాయి. 7:45 తెలంగాణ రాష్ట్ర అవతరణ ప్రక్రియలోని కొన్ని ఘట్టాలు ప్రసంగం వింటారు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2950038, మరొక నెంబర్ 2950039. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టీడీ కోడ్ 0844. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్ర గానం, 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతంలో లాల్గుడి జి జయరామన్ గారి వయోలిన్ వాదనం వినవచ్చు. 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహా సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 కిన్నెరలహరి, 3:30 ఏకచిత్రగానం, 4:00 మధుమంజరి, స్వర మహర్షి ఇళయరాజా చిత్రగీతలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి ఎస్ స్వాతి. 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:45 జానపద గేయాలు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కోర్సులు, వాటి వివరాల గురించి వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుపోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి పరిచయం వింటారు. ఇంకా వరి సాగులో అనువైన రకాల గురించి ప్రసంగం వినవచ్చు. అలాగే రైపనింగ్ చాంబర్స్ ఉపయోగాలు వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం కిన్నెరలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య. న్యూస్ 8:09. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 హరికథ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్టంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యఘర్ చేయాలి, అందరి ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతో అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్టలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్ లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్టంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొట్టారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైంది. మళ్లీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీల్లేదు. అన్ని గూడాలల్ల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలల్లున్న లంబాడీలకు, గుడిసెలల్లు ఉన్న వాళ్ళందరికీ. రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు.
0: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతి

0: లో కృష్ణా నదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్ట స్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుంది ని మంత్రి పేర్కొంటూ,
1: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం డ్రెస్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.

0: మోటివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం డ్రెస్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపరు మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్టంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్ట్రంలో 13 IIT నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాతురు మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.

0: వై సంతోష్ కుమార్.
1: రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని, వరి మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను చేపట్టారు తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన లారీలు, రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి వెల్లడించారు. హమాలీలు, గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. రాష్ట్రాన్ని $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను, మంథనిలో టాస్క్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. 7 కోట్ల రూపాయల పైచేలకు అంచనా వ్యయంతో చేపట్టే యూనిట్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణతోనే 3 trillion ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మృతులు, వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓటర్ల తొలగింపు కోసమే ఎస్ఐఆర్ చేపట్టామన్నారు. ప్రతి రాజకీయ పార్టీ బీఎల్ఓలను నియమించి ఎస్ఐఆర్ ను పర్యవేక్షించాలని సూచించారు. జూన్ 15 నుండి 24 వరకు ఎస్ఐఆర్ లో పాల్గొనే బీఎల్ఓలు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు ఓటర్ల నుండి నమోదు ఫారాలు స్వీకరిస్తారని తెలిపారు. చట్ట విరుద్ద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కన్నాల టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు 88 కోట్ల రూపాయల పైచిల్కు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఖర్చు చేస్తున్నట్టు రామగుండం మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్ తో సమీక్షించిన మేయర్ కొత్తగా నిర్మించే 8 ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లకు స్థలం గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకుంటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో ఉన్నతాధికారులను సంప్రదించాలని అన్నారు. సబ్బితం గ్రామ సమీపంలోని గట్టు సింగారం జలపాతం పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జలపాతం వద్ద 6 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు టూరిజం డిఇఇ శ్రీశైలంతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ పంచాయతీల నుండి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేసి ముడిసరుకుగా తయారు చేసే యూనిట్ ను గౌరెడ్డిపేటలో ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో పీఎం సేతు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈ పథకం కింద 50% నిధులు కేంద్ర ప్రభుత్వం, 33% నిధులు రాష్ట ప్రభుత్వం, 17% నిధులు పరిశ్రమలు భరించి ఐటీఐ క్లస్టర్లను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. వచ్చే 5 ఏళ్లలో పెద్దపల్లి క్లస్టర్ పరిధిలో ఐటీఐల అభివృద్దికి కేంద్రం 120 కోట్ల రూపాయలు, రాష్ట ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు తెలిపారు. పారిశ్రామిక భాగస్వాములు సుమారు 40 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నట్టు ఆయన వివరించారు. పెద్దపల్లి జిల్లా ఓదలమల్లన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు. ఓదెల మల్లన్న సన్నిధిలో 1 కోటి రూపాయలతో ఆలయం చుట్టూ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. స్వశక్తి సంఘాలకు బ్యాంక్ లింకేజీ, రుణ పంపిణీ, రికవరీ అంశాల్లో జిల్లాకు రాష్ట స్థాయి అవార్డు లభించింది. హైదరాబాద్ లో మంత్రి సీతక్క చేతుల మీదుగా డిఆర్డీఓ కాళింది రవీందర్ అవార్డు స్వీకరించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంలో అధిక శాతం సాధించడంతో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 7716 స్వయం సహాయక సంఘాలకు లక్ష్యం నిర్దేశించగా 6851 సంఘాలను అనుసంధానించారు.
0: పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ వై సంతోష్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

వాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్ట్రపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్దిలో ఎంఎస్ఎంఈ రంగానికున్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ది శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్దిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ది, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్ధత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 1 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛ భారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షిత

అత్యుత్తమమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పు ధాన్యాల నిల్వలు గత 3 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2 బిలియన్ డాలర్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండీ పేర్కొంది. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సీబీటీ మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: అభిమాన భంగం నాటిక వింటారు.

0: వెళ్తుంది, ఆ వెళ్తుంది. సూర్యమేనా? సూర్యమే. ఒరే సూర్యం, సూర్యం నిన్నే.
1: ఒరే చంద్రం, నువ్వట్రా, చాలా కాలాన్ని కలిసాం, ఎలా ఉన్నావురా?
0: బాగానే ఉన్నా కానీ ఏమిటి ఆ చేతిలో రిపోర్ట్స్? ఏమిటి అవన్నీ? మెడికల్ రిపోర్ట్స్లో ఉన్నాయి, ఎవరికైనా ఒంట్లో బాగోలేదా?
1: ఆ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా, నా కర్మే ఏమీ బాగాలేదు.
0: ఏ
1: ఇవి మా ఆఫీసర్ తల్లిగారివి, ఆయన ఏ పని చెప్పినా చేయక తప్పదు కదా.
0: ఏమిటి ఆయన ఇంటి పనులు నువ్వు చేయడం ఏమిట్రా?
1: ఊటిగా చెప్పాలంటే కాకా పడుతున్నానరా, ఆయన చెప్పిన దానికల్లా తలూపి చేస్తేనే మాకు ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ, అందుకే ఇలా.
0: ఏమిటి ముక్కుసూటిగా నడిచే సూర్యమేనా ఇలా మాట్లాడుతుంది?
1: అన్ని రోజులు ఒకేలా ఉండవు కదరా, కుటుంబ పరిస్థితులకు ఒత్తిళ్లకు లొంగిపోక తప్పడం లేదురా.
0: నేనైతే అలా ఎన్నటికీ మారనరా, ఆత్మాహ్వానం చంపుకుని బ్రతికే బ్రతుకు ఓ బ్రతికేనరా.
1: నీకేరా, నువ్వు నీ పెళ్ళం ఇద్దరే హాయిగా అంతేగా, బాధ్యతలు ఏమీ నెత్తిమీద పడలేదు, అందుకే ఆత్మాభిమానం ఆత్మగౌరవం అంటున్నావు. సరే సరేలే, ఆలస్యం అయితే మా బాస్ అనే గ్రామసింహం మీద పడి కరుస్తుంది, నేను వెళ్తానరా.
0: వెళ్ళు వెళ్ళు. పాప ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు, 100 ఆరు అయినా 600 అయినా నేను మాత్రం ఏనాటికి దిగజారను. అపరంజీ అపరంజీ, అప్పు డియే ఎక్కడున్నావు? చూడు నీకోసం ఏం తెచ్చారో చూడు.
2: అబ్బాబ్బాబ్బా ఏంటండి ఆ గావు కేకలు? మల్లెపూలు తెచ్చి ఏదో మా అంచు నెక్లెస్ తెచ్చినంతగా అరుస్తారే.
0: మన పెళ్ళి 2 ఏళ్ళయింది కానీ నీలో ఏనాడు ఏం తెచ్చినా సంతృప్తి అనేది కనిపించడం లేదే.
2: కోరినవన్నీ దొరికితేనేగా సంతృప్తి కలిగేది.
0: నీతో మాట్లాడలేను గాని అమ్మయ్యా బాగా అలసిపోయాను, కాస్త కాఫీ ఇవ్వు, ఈ ఫైల్ అనేది చూడాలి.
2: ఏమిటండి ఎప్పుడు ఆఫీసు ఫైళ్ళు అంటూ ఒళ్ళు విరుచుకుని పనిచేస్తారు, కానీ ఏం లాభం? ఆఫీసర్గా ఇంతవరకు ప్రమోషన్ తెచ్చుకోలేకపోయారు. ఆఫీసర్ భార్య అని అనిపించుకునే రాత నాకు ఈ జన్మకుందో లేదో అసలు.
0: అబ్బా ఇంట్లో ఇలానే సాధింపులుంటే ప్రమోషన్ సంగతేమో గానీ ఉన్న ఉద్యోగం ఉండే పరిస్థితి వస్తుందని నాకు చాలా భయంగా ఉంది.
2: అదిగో అలా మాట్లాడితేనే నా కొళ్ళు మండుతుంది. మీలా ముక్కు సూటిగా వెళ్లే వాళ్ళకి ప్రమోషన్ ఆమడ దూరంలో ఉంటుంది. ఏవండి మీరు కూడా నలుగురిని చూసి కాస్త లౌక్యం నేర్చుకోండి, వాళ్ళల్లా మీరు కాస్త అంటారు పడితే నేను కూడా ఆఫీసర్ భార్యను అవుతాను.
0: ఇదిగో చూడు అపరంజి డియర్, నువ్వు చెప్పే మాటలు నా ఒంటికి పడవు.
2: అయితే నన్ను మా పుట్టింటికి పంపించేసేయండి.
0: నా శరీరంలో ఏ కన్నో కాలో లేకపోయినా ఉండగలను కానీ నా పంచ ప్రాణాలైనా నువ్వు లేకపోతే నేను ఉండలేనే, నిన్ను వదిలి ఉండలేనే, నన్ను నమ్ము ప్లీజ్ అప్పు.
2: ఉండగలరో లేదో నాకు అనవసరం, మీరు ఆఫీసర్గా ప్రమోషన్ ఎందుకు వచ్చేదాకా మీరు ఆ వరండాలోనే పడుకోండి అంతే.
0: ఏమిటి వరండాలను? అమ్మో వర్షం పడుతుంది, చచ్చిపోతానే, చలితో చస్తానే, నా మాట వినవే ప్లీజ్ అప్పు ప్లీజ్. వారం రోజులు భారంగా గడిచిపోయాయి, అపరంజి వైఖరిలో కొంచెం కూడా మార్పు లేదు. ఇందుకే గాబాలు ఇంటిలోని పోరు చెప్పులోని రాయి భరింప్రాణమని అన్నారు. అపరంజి అప్పు అప్పు.
2: ఏంటో చెప్పండి.
0: మా ఆఫీసర్ గారు ఇప్పుడు ఊళ్ళో లేరు, ఆయన వాళ్ళ ఆవిడకు చాలా భయపడతాడని విన్నా. ఆవిడ బలహీనత ఏమిటో తెలుసుకుని అట్నుంచి ఆవిడ ద్వారా ప్రమోషన్కి ప్రయత్నించాలనుకుంటున్నాను, ఏమంటావు?
2: మీరే పాటలు పడతారో నాకు అనవసరం అని ముందే చెప్పానుగా, ప్రమోషన్ మీ చేతికి దొరికేదాకా నాతో మాట్లాడద్దని చెప్పానా?
0: బాబోయ్ రోజు రోజుకి అప్పు చెండికి అయిపోతుంది,

0: ఇక లాభం లేదు, రంగంలోకి దిగాల్సిందే. తప్పదు. అమ్మయ్యా, ఆఫీసర్ గారి ఇల్లు కనుక్కొని వచ్చేసా. తలుపులు తెరిచి ఉన్నాయి. కాలింగ్ బెల్ నొక్కడమా లేకపోతే పిలవడమా? నొక్కడమే బాగుంటుంది. తలుపులు తెరిచి ఉన్నాయిగా, పిలుస్తా. అమ్మా అమ్మా,
1: ఇప్పుడు చెయ్యి కాడే లేనయ్యా, పైసలురా.
0: ఇదేమిటి, నన్ను ముష్టడు అనుకుంటుందా? ఓరి నాయను, మొట్టమొదటి దెబ్బ తిన్నా, ఇక లాభం లేదు.
2: మేడం మేడం.
1: ఎవరండి, ఎవరు కావాలి?
0: నమస్కారం అమ్మా, నా పేరు చంద్రం అంటారండి. మాధవరావు గారి దగ్గరే పనిచేస్తున్నాను. సార్ లేరా అండి?
1: ఆయన లేరు, క్యాంప్కి వెళ్ళారు, మీకు తెలీదా? నెక్స్ట్ వీక్ వచ్చేస్తానన్నారు. అయినా క్యాంప్కి వెళ్ళినప్పుడల్లా రోజు ఫోన్ చేస్తుంటారు, లేకపోతే మా టోను అలిగి అన్నం తినడు, పాలు తాగడు.
0: అయ్యో పాపం.
1: రండి లోపల కూర్చుంటారు. కానీ
0: పర్వాలేదమ్మా, మీ టోను అంటే బాగా ప్రేమ అనుకుంటాను. ఈ స్వీట్స్ అందుకోండి. అదే మీకు కాదు, మీ టోనుకే.
1: అన్నట్టు మా టోను పరిచయం చేయలేదు కదా. టోను టోను, ఎక్కడున్నావురా? కమ్ హియర్, చూడు కన్నా. ఎవరొచ్చారా చూడు.
0: అమ్మో, ఎంత పెద్ద హాల్ స్టేషన్ డాగో. టోన్ అంటే ఇదా, ఇంకా వాళ్ళ పిల్లాడు అనుకున్నాను. అమ్మో బాబో.
1: టోను, అంకుల్కి విష్ చేయమ్మా.
0: ఏమిటి, నేను ఈ కుక్కకు అంకులా? అంటే నేను అదే జాతినా? విష్ చేయడం అంటే కాలెత్తుంది ఏమిటి? అది విష్ చేయడమా లేక తంతానండమా? ఎంత క్రూరంగా ఉందో, మీద పడి ఒకే పనిగా వాసం చూస్తుంది. అమ్మో
1: ఏంటి, మా టోను చాలా క్యూట్ గా ఉందని అంటున్నారా? వాడిని ఎవరు చూసినా అలాగే అంటుంటారు.
0: క్యూటా క్రూరమా, పుల్లా ఉంది.
3: అదే అదేం లేదండి.
1: ఏంటి, వాడిని చూసి భయపడుతున్నారా? ఏమీ అనడు. ఈ మిక్సర్ ప్లేట్ తీసుకోండి, తింటూ మాట్లాడండి, భయపడకండి.
3: భయం ఎందుకండి?
1: ఓ, వాడు గుర్రుగా చూస్తున్నాడనా? వాడి ప్లేట్లో ఎవరికైనా పెడితే అలాగే చూస్తాడు.
0: ఏంటి కర్మ, కుక్క పళ్ళెంలోనా నేను తింటుంది? ఓ
3: అబ్బే, నాకేం భయం లేదండి. నాకు ఇలాంటి పెట్స్ అంటే అబ్బో భలే ఇష్టం అండి.
0: నాకు అంటే చచ్చేంత అసహ్యం.
1: మా టోనూను మా అంకుల్ అమెరికా నుంచి తీసుకొచ్చి నాకు గిఫ్ట్ గా ఇచ్చారు, అందుకే వాడికంత రాజసం. కారులోనే రోజు రెండు పూట్ల షికారుకు తీసుకెళ్తాం. ఎప్పుడన్నా కార్ రిపేర్ లో ఉండి ఆటోలో తీసుకెళ్ళిపోతే రానని మరా ఇస్తాడు. వాడికి క్రికెట్ ఆట అంటే ఎంతో ఇష్టం అండి. ఇహ ఆయన గారు రోజు వాడి కోసం చాక్లెట్ తేవాల్సిందే. తేన రోజున ఎంత అలుగుతాడో తెలుసా? ఎంత బతివులాడినా మాట్లాడినే మాట్లాడు.
0: కుక్కంటి మాట్లాడు ఏంటి, నా కర్మ కాకపోతే నేను ఇలా వచ్చి ఈవిడ ఆపకుండా వినిపిస్తున్న సునక పురాణానికి బలిపోడేమిటి? ఈ టోను గొడవ తప్పించి మరో మాట మాట్లాడితే ఆవిడ ఏం చెప్పినా అర్థం కాకుండా 32 పళ్ళు కనిపించేలా నవ్వుతూ వినాల్సి వస్తుంది. కర్మ కర్మ కర్మ కాకపోతే ఇంతకీ ఈవిడ బలహీనత ఏమిటో. ఏముంది, ఈ కుక్కే ఈవిడ బలహీనత. భలే భలే. మేడం, మీ టోను కబులు వింటుంటే కాలమే తెలియటం లేదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి.
1: అవునా, మరీ అంతలా పొగడకండి. అన్నట్టు వచ్చే నెల వాడి బర్త్డే ఉంది, మంచి టైలర్ ని తీసుకురండి, వెరైటీగా టోనుకి డ్రెస్ కుట్టిద్దాం.
0: అంతకన్నానా మేడం? అలాగే, కానీ మీరు చిన్న ఫేవర్ చేయాలి మేడం నా గురించి.
1: ఓ ష్యూర్, ఏంటో చెప్పండి.
0: అదే మేడం, నా గురించి మన బాస్ గారు చెప్పిన ఓ మాట వేసి ప్రమోషన్ ఇప్పిస్తే వచ్చే జన్మలో నేనే మీ టోన్ అయిపోతా.
1: వాహ్, క్యా డైలాగ్ హై.
0: థ్యాంక్ యూ మేడం,
1: మీరు నాకు బాగా నచ్చారు.
0: వెరీ థ్యాంక్ యూ మేడం.
1: కానీ మీరు చిన్న పని చేయాలి.
0: ఏంటి మేడం? అమ్మమ్మమ్మ, ఎంత మాట, మీరు ఆజ్ఞాపించండి, నేను చేసేస్తాను.
1: ఏం లేదు, ఈ మధ్య మా టోను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు.
0: ఏం పాపం,
1: వాడి కొన్ని నేస్తాన్ని వెతికి తెచ్చి పెట్టండి, అప్పుడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు.
0: వెతికి తెస్తానంటే సరే. అలాగే మేడం, మా ఫ్రెండ్ ఒకడు ఈ మధ్య ఫారెన్ వచ్చాడు, మీ ఆస్తి అంతస్తులకు తగినట్టుగా ఉంటుంది, వాడి దగ్గర నుండి ఎలాగైనా ఒక కుక్కను తెచ్చి దీనికి ఇస్తాం.
1: ఇది అది అనకూడదు, వీడికి ఇస్తాను అనాలి, తెలిసిందా?
0: సారీ మేడం.
1: మీకన్నా ముందు నలుగురు వచ్చారు, ఎవరు ముందుగా తెస్తే వారి పేరే రికమెండ్ చేస్తాను.
0: ఏమిటి, నేనే తెలివిగా ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నాను, నన్ను మించిన వాళ్ళు కూడా వచ్చారన్నమాట. అమ్మో, వెంటనే కార్యరంగంలోకి దిగాలి, తప్పదు.

0: అమ్మయ్య, జేబులో డబ్బు పోతే పోయింది కానీ మంచి కుక్క దొరికింది. దీన్ని పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చేస్తే నా పని అయిపోతుంది. ఏమిటి ఆ వచ్చేదెవరు? సూర్యులా ఉన్నాడే.
1: హలో చంద్రం, ఏంటి నీ చేతిలో ఈ కుక్క ఏమిట్రా? నీకు చిన్నప్పటి నుండి అవంటే ఎలర్జీ కదా. అలాంటిది మంచి కుక్క కావాలని చాలా మందిని వాకప్ చేసేవట. ఏంటి కదా?
0: కథ లేదు, కాకరకాయ లేదు, కానీ ఏదో మా బాస్ గారి అదేంట్రా, మా బాస్ గారి భార్య ముచ్చట తీర్చడం కోసం ఏదో ఇలా. అదే
1: ఏమిట్రా అలా నసుగుతున్నావు? మీ బాసు గారి భార్య గారి కుక్క గారి కోసం నువ్వు నానా రకాల కుక్క పాటలు పడ్డావు ఏమిట్రా?
0: ఒరే సూర్యం, చచ్చిపోయిన పవన్ ఇంకా చంపకరా, ఇంట్లో మా ఆవిడ పోరు భరించలేక.
1: నీ ఆత్మాభిమానాన్ని చంపుకున్నావు అంతేనా? నిన్ను మేమంతా అభిమాన సుయోధన అని పిలిచేవాళ్ళం, గుర్తుందా? నేటితో ఆ పిలుపుకి నీళ్లధార వదిలేయాలన్నమాట. సరే సరే, వెళ్ళు వెళ్ళు.
2: ఏంటండి అలా దిగాలుగా కూర్చున్నారెందుకు? ఎన్ని బాధలు పడితేనే మంచి కుక్క దొరికిందని ప్రొద్దుటేగా అంత సంబరపడ్డారు. అది ఇవ్వడానికి తెల్లారక ముందే లేచి పరుగులు కూడా పెట్టారు. కొంప తీసి ఆ కుక్క ఆవిడ గారికి నచ్చలేదా ఏంటి?
0: నచ్చకే, మహాభేషుగ్గా నచ్చింది.
2: మరి
0: కానీ నా మీద నాకే అసహ్యం వేస్తుంది.
2: ఎందుకండి?
0: అందుకే ఆవిడతో నిక్కచ్చిగా చెప్పేశాను.
2: ఏమని?
0: ఏదో వెతికినందుకు అది దొరికినందుకు తెచ్చిస్తున్నాను, కానీ మీరు ఇప్పించబోయే బోడి ప్రమోషన్ కోసం కాదని.
2: అలా అన్నారా? ఆవిడ కోపం వచ్చి ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా అండి? ఊస్టింగ్ కార్డు ఇప్పిస్తుందో ఏమిటో.
0: ఏమిటి ఏమిటి, కొంపలు మునిగిపోయినట్లు బాధపడిపోతున్నావు? మొగుడు నానా కుక్క పాటలు పడ్డాడన్న చింత ఇసుమంతనే ఉందా నీకు? ఛీ, ఆత్మాభిమానాన్ని చంపుకొని కేవలం కేవలం నీ కోసం, నీ తృప్తి కోసం నువ్వు చెప్పినట్టు ఎలా తలాలించాను చూడు. అందుకు చంపలేసుకుంటున్నాను.
2: సారీ అండి, మీ మనసుని ఇంత నొప్పిస్తానని అనుకోలేదు. ఏనాడు చిరు కోపాన్నైనా మీ మొహాన్ని చూడలేదు ఇంతవరకు. ఇంత కోపం తెచ్చుకున్నారంటే దాని వెనకాల మీరు ఎంత బాధపడ్డారో అర్థమైంది. ఇంతకాలం మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి.
0: ఊరుకో, నన్ను ఏడిపించి నువ్వేడుస్తావేంటి? నాది కొంత తప్పుందలే. నీకు సంతృప్తి కలిగేలా చేయడానికి నేను రాంగ్ రూట్లో వెళ్ళానే తప్ప నీకు నచ్చ చెప్పలేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఇంకా కష్టపడతాను, కష్టే ఫలి.
2: వద్దులేండి, ఇప్పటికే ఒక ఆదివారం, సెలవు రోజు, పండగ, ఇవేమీ చూడకుండా పనిచేస్తున్నారు, ఇంకా కష్టపడ్డం ఎందుకండి?
0: ఏమిటి, మనస్ఫూర్తిగానే అంటున్నావా?
2: అవును, ఉన్న దాంతోనే సంతృప్తి చెందడమే మంచిది.
0: మరి ఆఫీసర్ గారి కోపం వచ్చి ఇంక్రిమెంట్ కట్ చేస్తేనో?
2: చేస్తే చేయనివ్వండి, మీ సిన్సియారిటీయే మిమ్మల్ని కాపాడుతుంది.
0: సార్ పిలిచారట?
3: కాసేపు అలా కూర్చోండి, మీతో మాట్లాడాలి.
0: పర్వాలేదు సార్, చెప్పండి సార్.
3: నేను టూర్లో ఉన్నప్పుడు నువ్వు మా ఇంటికి వెళ్ళావా?
0: వెళ్ళాను సార్.
3: ఎందుకు?
0: ఎందుకంటే మేడం గారికి ఏదైనా సహాయం చేద్దామని.
3: చూడు మిస్టర్ చంద్రం, నేను లేనప్పుడు అటువంటి సహాయం కావాల్సి వస్తే నేనే చెప్పేవాడినిగా. ఏం జరిగిందో నా భార్య అంతా నాతో చెప్పింది.
0: ఇలా జరుగుతుందని ఊహించాను సార్, అందుకే అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను.
3: మిస్టర్ చంద్రం, మనం ఊహించినవన్నీ జరగకపోవచ్చు, అలాగే అనుకోనివి కూడా జరగచ్చు. ఎనీహౌ, నువ్వేమనుకుంటున్నావు?
0: ఏముంది సార్, ఈ రోజుల్లో సిన్సియారిటీకి విలువ లేదు, టాలెంట్కి గుర్తింపు అసలే లేదు.
3: చాలా పొరపాటుగా ఊహిస్తున్నావు చంద్రం. కాకపడితే ప్రమోషన్లు వస్తాయని, సొంత పనులు ఇంటి పనులు చేసి పెడితే ఇంక్రిమెంట్లు వస్తాయని అనుకోవడం చాలా తప్పు. టాలెంట్కి ఎప్పుడూ విలువ ఉంటుంది, అలాగే సిన్సియారిటీకి కూడా గుర్తింపు ఉంటుంది. ఆఫీసర్లు పిచ్చివాళ్ళు కాదయ్యా, ఎవరు సిన్సియర్గా పనిచేస్తారో, ఎవరు కాకపడుతున్నారో మాకు మాత్రం తెలియదు. ఏదో కొంచెం కన్సిడరేషన్ ఉంటుంది, కానీ ఫైనల్గా టాలెంట్కే గుర్తింపు. చంద్రం, నువ్వు ఊహించింది తప్పు అని ఈ లెటర్ చూస్తే తెలుస్తుంది.
0: ఏమిటి సార్ ఇది? నాకు ప్రమోషన్ ఇచ్చారా సార్?
3: అవును.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను సార్.
3: ఇట్స్ ఆల్ రైట్, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు అన్నట్టు ప్రమోషన్ ఇచ్చాను కదా అని రాత్రి 10 గంటల వరకు ఉండి పనిచేసావు. మీ ఆవిడ నన్ను తిట్టుకుంటుందో?
0: లేదు సార్, ఇవాళ 5 గంటలకే మా ఆవిడతో సినిమాకి వెళ్దామని చెప్పాను.
3: ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్, ఎంజాయ్.

0: అభిమాన భంగం నాటిక విన్నారు.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్.

0: కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు రాజన్న చిత్రం నుండి మాలవిక పడిన పాట వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్.

0: ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్ర అవతరణ ప్రక్రియలోని కొన్ని ఘట్టాలు ప్రసంగం వింటారు.
4: భారతదేశం స్వాతంత్రోద్యమ ఫలితంగా 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో కలవడానికి హైదరాబాద్ నిజాం నిరాకరించాడు. దాంతో ఆపరేషన్ పోలో చేయవలసి వచ్చింది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి 1948లో నిజాం తన రాష్ట్రాన్ని భారతదేశానికి అప్పగించవలసి వచ్చింది. తెలంగాణ విమోచన ఉద్యమం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ సంస్థానాధీశుడు 7వ నిజాం నవాబ్ ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య విరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచన ఉద్యమంగా పిలుస్తారు. 200 సంవత్సరాల దోపిడీ, అణిచివేతకు 47 సంవత్సరాల తిరుగుబాటు, సాయుధ పోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాలు, పార్టీలు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, ప్రజల సంఘటిత క్రమ పరిణామ పోరాటం అది. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణ పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందినవి. మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతానికి చెందినవి. కాగా మరాఠా, కన్నడ ప్రాంతానికి చెందినవి 8 జిల్లాలు ఉండేవి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాను నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్రాలు లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్రోత్సవాలలో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాద్ రాజ్యాన్ని పాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపై పడి దోపిడీ చేయడం, ఇండ్లు తగలపెట్టడం, నానా అరాచకాలు సృష్టించారు. అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి 1000 నాల్కలతో విషం కక్కాయి. కీనమైన బతుకులు వేలాడదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలు చేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకునేవారు. దీనితో రామానంద తీర్థ నేతృత్వంలో ఆర్య సమాజ్ ఉద్యమాలు, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట 4 జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాలోజీ నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాట యోధులు, వారికి స్ఫూర్తినిచ్చే కవులు, రచయితల మూలంగా 1948లో ఉధృత రూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 18న భారత్ యూనియన్లో విలీనం చెంది హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. వెల్లోడి, బూర్కుల రామకృష్ణారావు ఈ కాలంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. హైదరాబాద్లో భారత సమగ్రత ఆపరేషన్ పోలో, హైదరాబాద్ పోలీస్ యాక్షన్ కోడ్ పేరు 1948 సెప్టెంబర్లో జరిగిన సైనిక చర్య. ఈ చర్యలో భాగంగా భారత సాయుధ దళాల హైదరాబాద్ రాష్ట్రంపై దాడి చేసి నిజాంను ఓడించి రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశాయి. భారతదేశ విభజన సమయంలో భారతదేశంలోని కొన్ని రాచరిక రాష్ట్రాలు వారి స్వంత భూభాగంలో స్వయం పాలనను కలిగి ఉన్నాయి. భారత స్వాతంత్ర చట్టం 1947 ప్రకారం తమకు అనుకూలమైన దేశాన్ని ఎంపిక చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంది. అయితే 1948 నాటికి దాదాపు అన్ని రాష్ట్రాలు భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరాయి. ఎక్కువగా హిందువుల జనాభాకు రాజుగా ఉన్న ముస్లిం పాలకుడు నిజాం స్వాతంత్రాన్ని ఎంచుకున్నాడు. రజాకార్లు అని పిలువబడే ముస్లిం కులీనుల నుండి నియమించబడిన క్రమరహిత సైన్యంతో దీనిని కొనసాగించాలని ఆశించాడు. నిజాం కూడా తెలంగాణ తిరుగుబాటులో చుట్టుముట్టబడ్డాడు. భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడంపై నిశ్చయించుకుంది. రజాకార్ల దౌర్జన్యాల మధ్య భారత హోంమంత్రి సర్దార్ పటేల్ పోలీసు చర్యగా పిలువబడే దాడిలో హైదరాబాద్ను విలీనం చేయాలి.

అని నిర్ణయించుకున్నాడు. ఈ ఆపరేషన్ 5 రోజులు పట్టింది. ఈ దాడిలో రజాకాలు ఊడిపోయారు. ఈ ఆపరేషన్ మతపరమైన మార్గాల్లో భారీ హింసకు దారితీసింది. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సుందర్లాల్ కమిటీ అని పిలిచే ఒక కమిషన్ ని నియమించాడు. 2013 వరకు విడుదల చేయని దాని నివేదిక ఒక అంచనా ప్రకారం పోలీసుల చర్య సమయంలోను తర్వాత 27,000 నుండి 40,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అని నిర్ధారించబడింది. హైదరాబాద్ రాష్ట్రం 1948 నుండి 1946 ఆపరేషన్ పోలో తర్వాత 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్గా పనిచేశాడు. ఎంకే వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 1956-2014 భాషా ప్రాతిపాదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియమించబడింది. 1956 ఫిబ్రవరి 20న తెలంగాణ ప్రయోజనాలను కాపాడే వాగ్దానాలలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలపడానికి తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకుల మధ్య ఒప్పందం కుదిరింది.

40,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అని నిర్ధారించబడింది. హైదరాబాద్ రాష్ట్రం 1948 నుండి 1946 ఆపరేషన్ పోలో తర్వాత 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్గా పనిచేశాడు. ఎంకే వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 1956-2014 భాషా ప్రాతిపాదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియమించబడింది. 1956 ఫిబ్రవరి 20న తెలంగాణ ప్రయోజనాలను కాపాడే వాగ్దానాలలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలపడానికి తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకుల మధ్య ఒప్పందం కుదిరింది. 1956లో పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వేర్పాటు ఉద్యమాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకే మళ్ళీ ఏర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో 11 లోక్సభ స్థానంలో విజయం సాధించింది. 2001 ఏప్రిల్ 27న కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2009లో కె చంద్రశేఖర్ రావు నిరాహార దీక్ష విరమింపచేయడానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రారంభించినట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోదమైన లక్ష్యం కొరకు శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటీ 6 ప్రతిపాదనలు చేసిన ఫలితం లేకపోయింది. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఐక్య కార్యాచరణ సమితి చేతుల్లోకి వెళ్లడంతో విద్యార్థులు ఉద్యోగ సంఘాలు చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ అంతటా ఉద్యోగులు కార్మికులు 2011లో 42 రోజులు సమ్మె చేశారు. 2013 జులై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకత్వంతో 2 నెలలపై బడి సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది. 2013 అక్టోబర్ 3న జరిగిన కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ఏర్పాటును ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల సమస్యలపై చర్చించి వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్ బిల్లు తయారు జరిగింది. ఆ తర్వాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ శాసన మండలిలో సుదీర్ఘ చర్యలు పూర్తి కాకముందే ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానంపై మూజువాణి ఓటుతో సభలు ఆమోద ముద్ర వేశాయి. 2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్సభ ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్య నాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంతవరకు తృప్తిపరిచే విధంగా ప్రధాని 6 సూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప బిల్లులకు యథాతథంగా మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర పదిలింది. 2014 జూన్ 2 నాడు దేశంలో 22వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించబడింది. తెలంగాణ రాష్ట్రం 2014 నుండి ప్రస్తుతం వరకు చూద్దాం. 2013 జులై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు భారత పార్లమెంట్ ఉభయ సభల్లో 2014 ఫిబ్రవరిలో బిల్లును ప్రవేశపెట్టి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం బిల్లును వాయవ్య ఆంధ్రప్రదేశ్ నుండి 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారత పార్లమెంట్ ఆమోదించింది. 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పాటైంది. ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మెజారిటీ సాధించిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. హైదరాబాద్లో 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండిటికి ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఘట్టాలు కనిపిస్తున్నాయి.

0: రాజ్యపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికాసేపట్ల సమాచార ప్రభాత్ వింటారు. 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అయ్యింది.

ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ 2026కి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని గ్రూప్ బి, గ్రూప్ సి వీటికి చెందిన ఉద్యోగాలు సుమారుగా 12,256, తాత్కాలిక సంఖ్య ఇది మాత్రం. వీటిని భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ను ఉద్దేశించి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. అభ్యర్థులు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అయితే కొన్ని పోస్టులకు డిగ్రీకి తోడు ప్రత్యేక

0: బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయబడతారు. దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూన్ 14, 2024. అన్ని రీజియన్లలో 6,565 టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్లో 6,242 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 6,565 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ డిప్లొమా పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్స్ పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా తుదిగా ఎంపిక చేయబడతారు. పూర్తి సమాచారం కోసం www.rrbsikindrabad.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. www.rrbsikindrabad.gov.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 29, 2026. మరొక ప్రకటన. హైదరాబాద్ కంచన్బాగ్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మిథాని దీంట్లో 23 గ్రాడ్యుయేట్, 20 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విద్యార్హతలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడతారు. పూర్తి సమాచారం కోసం https://nats.education.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://nats.education.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 3, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 295038, మరొక నెంబర్ 295039. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టీడీ కోడ్ 087744. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నవారు ఎం బాబు సింగ్, మీ రేడియో నేస్తం శిల్ప. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మొదటి కాలర్ ఎవరో విందాం. కార్యక్రమంలో మొదటి శ్రోత, హలో.
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. బాగున్నానండి. మీ పేరు? వెంకటేష్ గారు. మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. అవునండి.
1: మా డాక్టర్ గారు డాక్టర్ భూపతిరావు సార్ వాళ్ళ పుట్టినరోజు.
0: అవునండి.
1: ఈ సందర్భంగా సుస్వాగత సినిమాలో పాట ప్రసారం చేయాలమ్మా. హ్యాపీ హ్యాపీ బర్త్డే.
0: తప్పకుండా అండి. మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో, మాట్లాడండి. మీకు ఏ సినిమాలో పాట కావాలండి? హలో, ఓకే అండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో విందాం. హలో.
1: హలో, శుభోదయం అండి.
0: శుభోదయం అండి, మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. బాగునండి, మీ పేరు?
1: స్వీటీ మాట్లాడుతున్నా.
0: స్వీటీ గారు, ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి?
1: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి టైటిల్ సాంగ్ వినిపించండి.
0: టైటిల్ సాంగ్, ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను, వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మాటతో పాట కార్యక్రమంలో మరొక శ్రోత రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో
4: మేడం, గుడ్ మార్నింగ్.
3: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? రాధాపాసి గారు. మరి మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
4: నాకు సినిమా పేరు చిరంజీవి.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బల
3: సైబాల్,
2: నడుగుల తామర
3: సైబాల్,
2: బురద పుల్ల
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: కార్యక్రమంలో మరొక శ్రద్ధతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. ఓకే అండి, మరి మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి? ఓకే అండి, వినిపిస్తున్నాను, వినండి.
6: థ్యాంక్ యూ మేడం.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एन ऑटोनॉमस कॉलेज केटीपीएस रोड पालवंच जिल्लालोने ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం నాణ్యమైన విద్య 100% ప్లేస్మెంట్ మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్ కాల్ చేయండి 9246907407
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233
3: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం హలో
4: హలో నమస్తే అండి
3: నమస్తే అండి మీ పేరు
4: శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి
3: శారదా గారు మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి
4: చిత్రంలో ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట వినిపించండి
3: పాట పేరేంటండి ఏ పాట
4: ఎరువేనండి
3: ఓకే అండి ఏం చేస్తుంటారు మీరు
4: శ్రోతల పేర్లండి
3: చెప్పండి
4: అరుణా సునీల్ కుమార్ శామిని శారో నారో
3: ఓకే అండి మీ అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను వినండి
4: థ్యాంక్ యూ

0: మీ మాటతో పాట కార్యక్రమంలో తర్వాత శ్రోత. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: శివనగర్ మండలం రాఘవపురం గ్రామం నుంచి గున్నేటి వెంకటరాములు మేడం.
0: వెంకటరాములు గారు,
1: బాగున్నానండి.
0: మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
1: ఇవాళ తోడికోడల సినిమా నుంచి, ఎందుకంటే రైతుల వారికి పనులు వస్తున్నాయి కాబట్టి, మరి భార్యాభర్తలు అనేటోళ్ళు కుటుంబం మొత్తం పని చేస్తూ ఉంటారు కాబట్టి, ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటే అలసట అనేది ఉండదు కాబట్టి పాట కూడా అదే వినిపించవలసిందిగా కోరుతా ఉన్నాను.
0: తప్పకుండా అండి, మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కోసం

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? చిన్నపాసి గారు. చెప్పండి, మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తా, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
5: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపాలెం అండి. మేడం
4: శ్రీనివాసరావు గారు, మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. మరి మీకు ఈరోజు ఏ సినిమాలను పాట కావాలి?
5: రాముని మించిన రాముడు సినిమాలో ప్రేమకు నీవే దేవుడవు, రాముని మించిన రావడం అని ఒక సాంగ్ ఉంటాను.
4: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
5: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: కారపల్లి రాంబాబు.
0: రాంబాబు గారు, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి సార్, మీకు ఈరోజు ఏ సినిమాలను పాట కావాలి?
1: మేడం,
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: అట్లా సతీష్ మేడం, రాంపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
0: సతీష్ గారు, మరి మీకు ఈరోజు ఏ సినిమాలను పాటను వినిపించమంటారు?
1: మేడం, మాకు రెండిళ్ళ పూజారులు మబ్బులు తీగ మబ్బుల్లో ఒక సాంగ్ ఉంటుంది, పాత ఇప్పటిదా గుర్తుంది, ఇప్పుడే మర్చిపోయాను. అయితే మేడం, ఈ రేడియో కూడా బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మేడం, సరిగా రావట్లేదు. ఈరోజు
0: కొంచెం
1: 6:10 దాకా రాలేదు రేడియో.
0: అవునండి, కొన్ని అనివార్య కారణాల వల్ల.
1: అదే మేడం. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ ఫోన్లు కూడా సరిగా పని చేయట్లేవు, జియో నుంచి అసలే కలవట్లేవు. మేము

0: సిగ్నల్
1: వేరే
0: ప్రాబ్లం
1: సిగ్నల్స్
0: ఉంటుంది.
1: ఎంచుకొని చేయాల్సి వస్తుంది. కొద్దిగా అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి మేడం.
0: తప్పకుండా అండి, మా పై అధికారికి.
1: వెంకట సాబు రాములు కూడా మాట్లాడతారు మేడం. పాపం ఆయన లైన్ దొరకతే ఆయన బాధపడుతున్నారు.
0: ఓకే అండి.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: శిల్పగారు బాగురా?
0: బాగున్నానండి. మరి మీ ఫ్రెండ్ కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: ఓకే అండి, తప్పకుండా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో.
4: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
3: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
4: నా పేరు నూర్జహాన్ మేడం. కొత్తగూడెం బర్మ క్యాంప్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
3: చెప్పండి, మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
4: ఈరోజు సినిమా పేరు ఇల్లాలు. ఆ పాట కావాలి మేడం.
3: ఇంకా వాడండి.
4: ఇంకా టైం కొంచెమే ఉంది కదా మేడం, అందుకని పాడలేకపోతున్నా మేడం. ఇంకా వేరే వాళ్ళు కూడా మనకు ఈ ప్రోగ్రామ్ కోసం చూస్తూ ఉంటారు కదా మేడం.
3: అవునవును. సరే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
4: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
3: వెల్కమ్.

0: కార్యక్రమంలో చివరి శ్రోత. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: మెదక్ జిల్లా ఎల్డిటి మండలం దామరాజ గ్రామం నుంచి చేస్తున్నాను మేడం.
0: చెప్పండి, మీకు ఏ సినిమాలోని పాట కావాలి?
1: బొంబాయి పీడు సినిమాలోని చేతిలో చేసి చెప్పేవాళ్ళ పాట మేడం.
0: తప్పకుండా అండి. మీరు
1: శుభాకాంక్షలు మేడం మన శ్రోతలందరికి.
0: థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి.
1: మీరు రోజు వింటాం మేడం మీ ప్రోగ్రామ్.
0: ఎలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ అన్ని?
1: బాగున్నాయి మేడం, చాలా బాగా. సాయంత్రం పూట వచ్చేటి బాగుంటాయి. వ్యవసాయదారుల కార్యక్రమం రోజు వింటాం మేడం.
0: సరే అండి, మరి మీరు కొరిన విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: సరే మేడం, థ్యాంక్ యూ మేడం.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు ఎం బాబు సింగ్. ఇంతవరకు హలో అంటూ మీరు కోరిన పట్టణం వినిపించిన నేను మీ రేడియో నేస్తం శిల్ప.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక

0: కార్యాచరణ ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: బుర్రే నువ్వు అడ్డాలోనే పొట్టావు కదా, అంటే నువ్వు నువ్వు రామస్వామి గారు నరసింహుడువా? ఎన్నాడుకు వచ్చావురా? ఎంత మారిపోయావురా? రే సింగయ్య, వైసయ్య, యాదయ్య రండి, మన నరసింహుడు వచ్చాడు రండి.
1: అడ్డాలోరి బుడ్డయ్యా.

మీరు ఇంతవరకు ఏక చిత్రగానం శీర్షికన ఒసే రాములమ్మ చిత్రంలోని పాటల్ని విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10:03 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ಶ್ರೀಗಂಧಾಲ ಪ್ರಜಾಪ್ರಸಾರ ಸೌರಭಂ ಆಕಾಶವಾಣಿ ವೈಭವಂ 97 ಆಕಾಶವಾಣಿ మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం వింటారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారు. రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావజ్జల సుబ్రహ్మణ్యం.

0: ವರವಿಕ್ರಯ ನಾಟಕ. ರಚನಾ ಕೀರ್ತಿ ಶೇಷುಲ್ ಶ್ರೀ ಕಾಳ್ಳಕೂರಿ ನಾರಾಯಣರಾವ್. ರೇಡಿಯೋ ಅನುಸರಣಾ ದರ್ಶಕತ್ವ ಮಲ್ಲಾವಚ್ಚಲ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ.
1: అమ్మా, పంతులు గారు ఉన్నారా?
2: మీ పేరేమి?
1: నా పేరా? నా పేరు ఒక విధంగా గడిచి చచ్చిందా. చిన్నప్పుడు పేరడని పేరిగాడని అనేవారు. కాస్త ముదిరిన తర్వాత పేరన్నని పేరయ్యని అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడు పేరి శాస్త్రులని, పేరి భోట్లని, పేరావధాన్లని, పేరి చైన్లని అంటున్నారు. ఇక ముందేమంటారో ఈశ్వరుడికే తెలియాలి.
2: నాయన గారు భోజనం చేసున్నారు, అలా కూర్చోండి.
1: అమ్మా, ఆ కనబడేది మీ అక్కయ్యే అనుకుంటాను. మీ పేర్లేంటమ్మా?
2: నా పేరు కమల, మా అక్క పేరు కాలింది.
1: ఏం చదువుకుంటున్నారు?
2: ఇది వరకు ఇంగ్లీషు తెలుగు చదివేవారము, ఇప్పుడు హిందీ సంస్కృతం చదువుతున్నాం.
1: ఓయబ్బో, నా ఇల్లు బంగారం అయితే నాలుగు భాషలే. అయితే అమ్మాయి, అల్లికా కుట్టు ఇవేమైనా చేతనవునా అమ్మా? ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను అనుకుంటావేమో. ఈ రోజుల్లో పెళ్లి కుమార్తెలకు కావలసిన లక్షణాలు ఇవే, అందుకోసం అడుగుతున్నాను. అరుగో, పంతులు గారు వస్తున్నారు.
3: ఏమి, పేరయ్య గారు ఎండలోనే వచ్చినారే.
1: సరే సరే, ఎంతమాట, తమ సెలవైనాక తక్షణం చేతులు కట్టుకుని వాలాలి కదా.
3: అమ్మాయిలను చూచినారు కదా, వీరికే ఇప్పుడు వివాహమును కావలసినది. అమ్మా, మీ అమ్మ పిలుస్తోంది, పోయి చూడు.
1: అయ్యా, తమ గోత్రమేమి?
3: కౌశికస గోత్రము. సంబంధములు ఏమైనా సానుకూలపడునా?
1: సంబంధాలకేమి లోడు చెప్పండి. కో అంటే కోడి సంబంధాలు. అయితే సరే, వేలు పెట్టి చూపడానికి వెలితిలేని సంబంధం సందర్భపడాలి కదా.
3: అది సరే, గాని అసలు సంగతి మీతో చెప్పనే లేదు. నేను వరశుల్కము నేరమనే వాదములోని వాడను. ఈ దురాచారము మాన్పించవలనని ఇప్పటికి 15 ఏళ్ల నుండి పాటుపడుచున్నాను. ఈ కారణముల చేత ఈ పిల్లలకు కట్నమిచ్చి పెండ్లు చేయటకి ఇష్టము లేక.
1: తెలిసింది తెలిసింది, అక్కడికి ఆగి ఒక్క మాటకు సమాధానం చెప్పండి బాబు. 15 ఏళ్ల నుంచి పాటుపడుతున్నారు కదా, ఇప్పటికి ఒక్కరి చేతనైనా మాన్పించగలిగారా? ఒట్టిది బాబు, ఒట్టిది. మచ్చుకైనా మానేవారు ఉండరు.
3: అట్లయినా కట్నములేని సంబంధము కన్నొడుచుకున్నా లభింపదన్న మాటేనా?
1: 100 ఏళ్లు తపస్సు చేసినా లభించదు. ఏమండోయ్, ముందు ముందు చీట్ల మీద రేట్లు రాసి షాపులలో వస్తువులకు అంటించినట్టుగా పెళ్లి కుమారుల మొఖళ్ల మీద అంటిస్తారని కూడా అనుకుంటున్నారు.

0: అనుకున్నారు. రామ రామ, రాను రాను దేశం ఏ స్థితిలోనికి వచ్చింది
1: అయ్యా? మీరు దీనికే ఆశ్చర్యపోతున్నారు.
0: సరే కాని సంబంధములు ఏమున్నావో చెప్పినారు గారు.
1: చెబుతా చెబుతా, ఇద్దరికి ఈ సంవత్సరమే చేయదలిచినారా?
0: సంబంధములు అమరితే ఇరువురకు ఈ సంవత్సరమే చేయవలనని ఉన్నది. అయినా కాలింది మాట ముందు ఆలోచింపుడు.
1: అలాగైతే సంబంధాల విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? మీకు కావలసింది చదువ, చక్కదనమా, సంపత్త, సాంప్రదాయమా, లేక చదువు సాంప్రదాయమా, సాంప్రదాయము సంపత్త, సంపత్తు చక్కదనమా, చక్కదనము చదువ, చదువు సంపత్త, ఎలా ఉండాలంటారు చెప్పండి.
0: నాకేమో చదువు సాంప్రదాయము వీనిపై ఉన్నది, మా ఆవిడకేమో చక్కదనము సంపత్తు వీనిపైన ఉన్నది. మీరు మా ఉభయుల కోరికలు తీరునట్లు చూడవలెను.
1: అంటే నాలుగు ఉన్నవాడు కావాలన్నమాట బాబు. కానీ నాలుగు ఉన్నవాణ్ణి నేను కాదు సరికదా, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా చాలేడు.
0: అయితే చదువు కాస్త కలిగిన సంబంధమే చూడండి.
1: అయ్యా కలిగిన వారి కోసం చూడాలి అంటే కట్నం కాస్త హెచ్చుగాక మానదే.
0: సరే కానివ్వండి, సమయమును బట్టి నడువక తప్పునా.
1: అయితే ఇంకే మీరా పాటి ధైర్యం ఇచ్చారంటే కొండ మీది కోతిని తేగలను. అయితే అడగడం మర్చాను, ఇంతకు ముందే అమ్మగారికి మీకు ఏదైనా సంబంధం దృష్టిలో ఉంటే వేగరని చెప్పండి, నా పని మరింత సులువు అవుతుంది.
0: చెప్పమనదరా, మా ఆవిడ బుద్ధికి సింగరాజు లింగరాజు గారి దత్తపుత్రుడు, అదే అతనే నాకు కూడా రవంత నచ్చినాడు.
1: ఆ పిల్లవాడు ఆలోచింపదగిన వాడే. బిఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు చూపరి. ఆ పిల్లవాడికి మన పెద్దమ్మాయికి ఒకటి రెండు కాదు మూడేళ్లు తేడా.
0: సరే ఆ సంబంధం మా పెద్దమ్మాయికి ఆలోచించండి.
1: ఆలోచించడానికి ఏమీ లేదు గాని లింగరాజు గారు లిక్కికి లిక్కి అనే మనిషి, కట్నం దగ్గర కంఠానికి ముడి ఉండదు. సరే సర్వ విధాలా ప్రయత్నం చేద్దాం. అయితే అమ్మాయిలిద్దరికీ బాలతొడుగులు ఏపాటుంటాయి?
0: 10,000 రూపాయల వరకు ఉండును. అవిగాక వారి బారసాల నాడు వారి మాతామహుడు వారికి వ్రాసిచ్చిన 10 ఎకరాల భూముల వల్ల 10,000 వస్తాయి.
1: అలాగైతే ఇంకంత భయపడవలసిన పని లేదు. మీరన్నట్టు పెద్దమ్మాయి సంగతి ముందు తేల్చుకుని ఆ వెనుక చిన్నమ్మాయి సంగతి ఆలోచిద్దాం.
0: మరి మరలా మీ దర్శనం ఎప్పుడు?
1: రేపు దుర్ముహూర్తం పోగానే లింగరాజు గారింటికి వెళ్లి సంగతి సందర్భాలు చూసుకుని సాయంకాలానికి వస్తాను.
0: మంచిది.
2: అబ్బా, ఇక స్థిమితముగా కూర్చుండి ఈ పూటతో కాలదోషము పట్టు కాగితములేమైనా కలవేమో చూడవలయను. పనివచ్చినచో ప్రాణములైనను పోనీయదగును కాని పైన సొమ్ము పోనీయకూడదు కదా. అయినా ప్రాణంలో ఏమున్నది, గాలియేగా, పైక మట్టిదా. ఆహా, ప్రపంచమంతయు దానిలోనే ఉన్నది, కనుకనే ధనమూలం ఇదం జగత్ అన్నారు. అవును, ఎన్నడూ లేనిది ఈ పూట ప్రాతకాల లక్ష్మీ ప్రార్థన మాట పరాకుపడి తిని కదా. భగవతి భాగ్యలక్ష్మి ప్రణామంబు, నీ దాసానుదాసుండ నీ పాదముక్తుండ నీ దివ్య రూపంబే నిత్యంబు భావింతు, నీ దివ్య నామంబే నిక్కంబుగా కూడా నిద్రలో చింతింతు, నా దిక్కు నా మ్రొక్కు నా అండ నాదండ నీవేసుమా, నా పూజలంగొంచు ఆ ఇల్లు నేలమట్టంబుగా వించి నా ఇంటికి తెచ్చి నాకు ఇచ్చుచుండగదే కన్నతల్లి, నమస్తే నమస్తే నమః.
3: బాబుగారు 10 కావచ్చింది, వంట సామాన్ ఇస్తారా?
2: నీ వంట వల్లకాడు గాను, నీకింత తిండి ఆవేమిరా? ధనుర్మాసము తప్పడమునకై ఎవరైనా పిలుతురేమో కాసింతసేపు కనిపెట్టకూడదు.
3: సరే మీ ఇష్టం, రాత్రి పద్దులు రాసుకుంటారా?
2: అదిగో ఆ మాటన్నావు సరి, ఏది చెప్పు, బియ్యం ఎన్నిరా?
3: మనుమెడు తక్కువ మానెడు.
2: వంటకట్టెలు
3: 3,
2: పిడుకలు
3: 2,
2: నిప్పు పుల్ల
3: నిన్న మధ్యాహ్నం చీల్చిన పుల్లలో నిల్వ బాపత సగం.
2: మరి ఉప్పో?
3: ఉద్దరనాడు.
2: చింతపండు ఎంతరా?
3: నిన్న మధ్యాహ్నం పులుసులోకి పిసగ్గా నిలవ ఉన్నా తుక్కు.
2: ఉట్లేమి చేసినావురా?
3: ఉంచాను పూటకి.
2: మిరపకాయలు
3: 3.
2: మాగాయి?
3: అమ్మగారికో టెంకా, అబ్బాయి గారికో ముక్క.
2: గంజి?
3: గరిటెడు మీకు, అరిగరిటెడు అబ్బాయి గారికి పోశాను.
2: మిగిలింది ఏం చేశావురా?
3: చొద్దన్నంలోకి సరిపెట్టాను.
2: మరి నువ్వేం తిన్నావురా?
3: బజార్లో నుంచి బంగాళదుంపల కూర తెచ్చుకున్నాను.
2: ఏడిసినట్లుంది. కాని ఎన్నడూను ఇలాంటివి ఇంటికి కొనిరాకు, ఆ వాసన తగిలి అబ్బాయి కూడా పాడుకాగలడు, తెలిసినదా? ఇదిగో.

0: కరివేపాకు చెట్టు మీద కాకి గూడు పెట్టింది. గడతో దానిని పడద్రోసి ఈ పూటకు పొయ్యిలోకి సిద్ధం చేసుకో. ఒరే, కరివేప మండ రాలినచో కడుపు చీల్చదనసుమా.
1: రామరామ, పక్షిగూడు పడగొట్టడం పాపం కాదండి.
0: పాపమేమిట్రా నీ బొంద? కరనామ సంవత్సరంలో మా ఇంటి వంటంతయు కాకిగూడతోనే వెళ్లిపోయినది.
1: ఇదేమిటండి, ఇంత ఘోరం ఎక్కడ నేను చూడలేదు. ఇలాంటి పనులు మాత్రం ఇంకెప్పుడు చెప్పకండి.
0: దరిద్రపు కుంకలకు ధర్మ పన్నాలు మెండు.
2: మహదైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, రాజద్వారే, రాజభవనే, రాజసభే, రాజసమీపే సర్వదా దిగ్విజయమస్తు.
0: ఏమి పేరయ్యే, ఏదో పని మీద వచ్చినట్టున్నావే.
2: ప్రభువుల వద్దకు పని లేందే రాగలవా?
0: అయినా అటు కూర్చుండి అది ఏమిటో చెప్పుడు.
3: ఈ మహానుభావుడి దగ్గర ముక్కుసూటిగా పోకూడదు, ముందు దారి తొక్కుతాను.
2: అయ్యా, చెప్పడానికే ఉంది. ఫస్ట్ క్లాస్ పార్టీకి బదులు కావలసి వచ్చాను.
0: ఎవరికయ్యా, ఏ పార్టీ?
2: ఎవరికో తర్వాత చెబుతాను, కాని బదులు కావలసింది మాత్రం 25,000.
0: వడ్డీ వాటముగా వేయించగలవా?
2: వడ్డీకి వాజిబీ ప్రకారం పుచ్చుకోండి.
0: వడ్డీకి వాజిబీ ఏమిటయ్యా? ఆసామిని బట్టి, ఆస్తిని బట్టి, అవసరాన్ని బట్టి ఉండును. ఇదిగో పేరయ్యా, నీ తోడు. 5 రూపాయల చొప్పున నిన్ననే 30,000 ఇచ్చాను.
2: అయితే కుదరదండి. 1 రూపాయి అంటే ముచ్చటగా ముద్దు పెట్టుకుని ఇచ్చేవారున్నారు సెలవు.
0: అగాగాగు, అంత తొందర పడకూడదయ్యా. ఆస్తి మాట చెప్పవేమిటయ్యా?
2: ఆస్తికేమండి, అవ్వల్ రకం ఆస్తి. 60 ఎకరాల సర్వదుంబాల ఈనాం భూమి, 10 ఎకరాల బత్తా నారింజ తోట, 6 ఎకరాల అంటుమామిడి తోట, 9 ఎకరాల తుమ్మబీడు. ఇదే ప్రథమ తరక, ఇక విడిపించుకునేది కూడా కాదు.
0: సరే, 3 రూపాయల చొప్పున ఫైసలా చేయించవయ్యా.
2: 3 లేదు, 2 లేదు. నా కమిషన్ దగ్గర మీరు 4 పెట్టకుండా ఉంటే 2 రూపాయల వరకు రుద్దుతాను.
0: నీ కమిషన్ మాటకేమయ్యా, నీవెక్కడికి పోదువు, నేనెక్కడికి పోదును. ముందు కాగితములు తెమ్ము, చూతము.
2: కాగితాలకే, రేపీ పాటికి కాకితో రప్పిస్తాను. అయ్యా, అన్నట్లు అడగడం మరిచాను. అబ్బాయికింకా వివాహం చేశారు కాదు, సమయం కాకనా, సంబంధాలు రాకనా?
0: సంబంధాలు రాకేమి, సమాధానం చెప్పలేకే చచ్చిపోతున్నాను. అన్నట్లు నీవు పెండిళ్ల బేరకాడవు కదా, నీ ఎరుకలో చక్కని సంబంధమేమైనా ఉన్నదా?
2: చక్కందో గిక్కందో నాకు తెలియదు. సానుకూల పడుతుందో లేదో అంతకంటే తెలియదు. పడితే మాత్రం బంగారానికెత్తుకెత్తైన సంబంధం ఒకటి సర్వసిద్ధంగా ఉంది.
0: ఎవరయ్యా వారు?
2: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి 2 కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు 17 ఏళ్ళు, చక్కగా చదువుకుంది.
0: సరే, కాని కన్యకు చదువు చక్కదనము కావు కావలసింది. ఇంతకు కట్నం ఏ పాటి ఇవ్వగలరు?
2: అదిగో అక్కడే ఉంది తంట. ఆ పిల్లలిద్దరికి ఒంటిన 20,000 రూపాయల బాలతొడుగులున్నాయి. 10,000 రూపాయలొచ్చే మాతామహుడిచ్చిన మాన్యాలున్నాయి. అందువల్ల కట్నం లేకుండా చేసుకుంటామని కావలసినంతమంది కాళ్లకాడికొచ్చి తిరిగిపోతున్నారు.
0: అయితే పేరయ్యా, ఆ పిల్ల ఒంటిని అచ్చంగా బంగారపు తొడుగు ఉండుగాక, 60 పుట్ల మాన్యం ఉండుగాక. గౌరవం కొరకు పాకులాడేవాడు ఎవ్వడైనా కట్నం లేని సంబంధములకు ఇష్టపడునా?
2: అలాగైతే గౌరవార్థమని మెడలు విరిచి కాస్తో కూస్తో ఇచ్చేలాగు చూడాలి. ఏమాత్రమంటారు?
0: అసలు ఆయనకున్న ఆస్తి ఏమిటో చెప్పావు కావు.
2: ఆయనకున్న ఆస్తి ఏమిటో అందరూ ఎరిగింది. 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి లంచం తీసుకోవడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి కూడా హస్తోదకాలిచ్చి హాయిగా రాట్నం ముందు పెట్టుకుని కూర్చున్నారు. అయితే పిత్రీయం బాపతు 10 ఎకరాల భూమి ఉంది. పన్నులు పోగా 10 ఎకరాల వల్ల 10 పదులు 100 బస్తాలు వస్తాయి. వారు కాపురం ఉన్న మేడ కూడా ఉంది.
0: అట్లయినచో అటువంటి పెద్ద మనుషులను మనమంత ఇబ్బంది పెట్టుట న్యాయము కాదు. ఆ మేడ వారుంచుకుని ఆ 10 ఎకరముల పొలము వ్రాసి ఇచ్చి అందము కొరకు 30,000 రొక్కము, వెండి చెంబు, వెండి కంచము, వెండి పావు కోళ్లు, 5 రోజుల పెళ్లి చేసి 5 దినములు 5 పట్టుతాబిదాలు, ఇటువంటి మాత్రము ఇమ్మనమను. నా భారీతనము బాగుగానున్నదా?
2: బాగేమిటి, బంగారపు తునకలాగా ఉంది. కాకపోతే కార్యమైన మర్నాటి నుంచి కన్యాదాతలు అన్నమో రామచంద్ర అని ఆ వీధినా ఈ వీధినా పడి అనుక్కు తినవలసి మాత్రం ఉంటుంది. బాబు, మీ బేరం కుదిరే బేరం కాదు.

0: నేను సెలవు పుచ్చుకుంటా.
1: ఆగవయ్యా, అన్నిటికీ ఒకటే తొందర. అయినా నీ అభిప్రాయం ఏమిటి?
0: 10,000కైతే వెంటనే కుదురుస్తాను, అంతకు పైన అయితే ఆ సంబంధం మీకు దక్కదు.
1: అది సరేగాని ఈ పిల్లవాణి కింద నాకింత సొమ్ము ఖర్చయిందో ఎరుగుదువా? తృప్తిగా వాళ్ల వల్ల రాబట్టి తృణమో పనమో నా వల్ల తినాలి గాని నీ సొమ్మే పోయినట్టు నిగిడదవేమయ్యా? అయినా పురుషోత్తమరావు గారు నాకంటే పూర్వపు చుట్టమా ఏమిటి నీకు?
0: అలాగన్నారు గనక అసలు సంగతి మనవి చేస్తాను వినండి. ఆయన కట్నం లేని సంబంధం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతం మీద మహా పెడితే మరో 2,000 కంటే పెట్టరు. అందుచేత మనం కొంచెం మారుత్రోవ తొక్కాలి. ఆయనతో కట్నం మాటేమీ ఖచ్చితంగా చెప్పకుండా మంచి రోజు చూసి మాట్లాడే నిమిత్తం మన ఇంటికి తీసుకొస్తారు. సరిగ్గా ఆ సమయానికే వివాహాల వీరయ్యగాడొచ్చి వేలం పాటలోకి దించేలాగు ఏర్పాటు చేస్తారు. ఆ పాటలో పంతులు గారికి కొంచెం ఆవేశం ఎక్కించి 30,000 వరకు పాడిస్తాను. నాకేమిస్తారో న్యాయంగా సెలవివ్వండి.
1: ముష్టి 30,000 కోసం ఇన్ని ముచ్చట్లా? అందులోనే నీ ముడుప. చాలు చాలు, ఆధమపక్షం 50,000 అయినా లేకున్నా మనకా సంబంధం అక్కర్లేదు.
0: అబ్బా లింగరాజు గారు అసాధ్యులు కదా. సరే చచ్చో ముతమారో 50,000 అనిపిస్తాననుకోండి, అందులో 5,000 నావి, మిగతావి మీవి, ఇష్టమేనా?
1: అదిగో అదిగో, అదే పనికిరాదు. అందులో అరకాని బొర్రి పడటానికి వీలులేదు. నీ 5,000 నీవు పైగా రాబట్టుకోవలసిందే.
0: సరే నా తంటాలేవో నేను పడతాను, వీరయ్య గారిని పంపుతాను. కానీ వాడు మీరు ముందు కాస్త కూడబలుక్కోండి. పని జరిగాక వాడికో 100 రూపాయలు మాత్రం పారేయండి.
1: దానికేమయ్యా, తర్వాత నీవో నేనో లేదని పంపితములేమో.
0: సరే అన్నట్టు ఆభరణాల సంగతి చెప్పారు కాదు మీరు. ఆభరణాల మాట చెవిన పడితే గాని ఆడంగులకు వేడి పుట్టదండి.
1: వెర్రివాడ, మా పిల్లకు మేము తక్కువ చేసుకుంటామా? అప్పుడు హడావుడి పడవలసి వచ్చునని 10 తులాల నగలు చేయించి సిద్ధంగా ఉంచాను.
0: సరే ఇంకే నాకిప్పటికి సెలవు.
1: అన్ని విధములా ఈ బేరము అనుకూలమైనదే. విన్నావా, మున్నంగి వారికి మాకును 3 తరముల నుండి సంబంధము అవిచ్ఛిన్నముగా సాగుతున్నది. మూర్తిరాజు పంతులు గారు ఆ సంగతులన్నయూ ఎత్తుకుని 3-7 ఉత్తరము వ్రాసినారు. అందుచేత ఇంత దూరము ఆలోచింపవలసి వచ్చినది.
2: 3 తరాల నాటి సంబంధం ఒకటేనా? 1,000 రూపాయల కట్నము?
0: వీరయ్యా, నీ గొడవ మహా విపరీతంగా ఉందే. 1,000,000 అని ఇక్కడికి 10 సార్లు అన్నావు. ముష్టి 1,000 మీరే కాని మేమివ్వలేమనుకున్నావా? మగరాజు గారు, ఆ మొత్తం మేమిస్తాం, మా కింద ఖాయం.
2: అదేమిటి, మీరు అధికంగా అన్నదేమున్నది?
3: అట్లయినా ఒక 2,000 రూపాయలు.
2: మా పంతులు గారు మరి ఒక్క 1,000 రూపాయలు.
0: ఓయ్ వద్దు సుమా వద్దు. మా పంతులు గారి సంగతి తెలియక మహా జోరుగా వస్తున్నావు, మాట దక్కదు సుమా.
2: పేరయ్యా, నీ బెదిరింపులకు నేను జడిసేవాణ్ణి కాను. మా పంతులు గారు పెట్టమ్మన్నంత వరకు పెట్టి తీరుతాను.
3: సరే కానిమ్మో, 35,000.
2: 38,000.
3: 40,000. రా, ఎంత వరకు రాగలవో.
2: రాక విడిచిపెడతానా? 42,000.
3: 45,000.
2: 47,000.
3: 48,000.
1: వీరయ్యా, వీరి కింద ఖాయపరపవచ్చున?
2: అప్పుడేనా? 50,000.
0: బాబు, ఈ బేరం మనకు కుదిరేది కాదు, లేవండి.
3: అయ్యా, సెలవు తీసుకున్న మనదరా.
1: సందర్భములన్నయూ తమరు స్వయముగా చిత్తగించుచున్నారు. నిపము నాపై పెట్టుట న్యాయమా?
3: సరే మీ చిత్తము.
4: కుంపదీసి బేరం గోవిందా కుట్టదు కసుమా.
1: వెర్రివాడ, పేరయ్యా అంత పెయ్యమనుకుంటివా?
4: నన్ను మెచ్చుకోరేం, నా పాట నేను ఎలా అప్పగించాను?
0: పంతులు గారు బహుదూరం వెళ్లారు, ఇంత దూరం వెళ్లడం నాకిష్టం లేదు. నిజానికి నిలువెడు ధనమిచ్చినా ఈ పాటి పిల్లవాడు ఇక సందర్భ పడడు.
3: పోనిండు, ఇంకనూ రవ్వంత దూరము పోయి చూతమా?
0: పోవుటకేం పోవచ్చును, కాని ఆ సులువు బరువులు ఆలోచించుకోవలసిన వారు మీరు. అమ్మగారితో ఆలోచించమా అంటే అవకాశం లేదు. మనం మళ్లీ వచ్చేసరికి ఈ వివాహాల వీరయ్య మంగళం పాడేస్తాడు.
3: అనవసరంగా ఆలస్యమే గాని అది మాత్రం ఏం చెప్పగలదు. ఇంకొక మాట అని చూతం రండు.
0: అయితే ఒక పని చేయండి, ఆ వెధవతో వేలం పాట నాకిష్టం లేదు. ఆఖరి మాటని

0: ఇంకో 5,000 అమాంతంగా పెట్టండి. దానితో దిమ్మ తిరుగుతుందా? తిరుగుతుంది. తిరక్కపోతే తిన్నగా ఇంటికి తిరిగి చక్కా పోదాం. ఏమి సెలవు?
1: సరేలేండి. అయ్యా లింగరాజు గారు, మరి యొక్క మాట అయిపోవదమని మరలా వచ్చినాం. ఇంకొక 5,000 ఇచ్చదము. ఇష్టమున్నా మా క్రింద స్థిరపరుపుడు, లేదా ఇంతటితో మాకు సెలవు.
2: మూర్తిరాజు పంతులు గారి కింద స్థిరపరిచినట్లు ఉత్తరం వ్రాయటం మొదలుపెట్టినానే. సరే, సమాప్తి కాలేదు కనుక దోషము లేదు. ఏమి వీరయ్యా, వీరి కింద స్థిరపరపవచ్చునా?
3: వారు నాకిచ్చిన వర్ది ఎంతవరకు? అంతవరకు పాడాను. టెలిగ్రాఫ్ ఇచ్చి తిరిగి ఆర్డర్ తెప్పించుకునే వరకు ఆగండి.
2: అదేమన్నమాట, పెద్ద మనుషులక్కడ పేచీలు పనికిరావు. అయ్యా పురుషోత్తం రావు గారు, తమ కింద ఖాయం.
0: తథాస్తు. పంతులు గారు, తమ వద్ద ఒక 100 రూపాయలుంటే ప్రస్తుతం భజానా కింద జమగట్టండి. అయ్యా లింగరాజు గారు, తమరు కాస్త రసీదు ముక్క రాసిప్పించండి.
2: అభ్యంతరమేమి, నమూనా వ్రాసే ఉంది, కాకపోతే పేర్లు మాత్రం ఇరికించాలి. ఇక వినండి మరి. బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తం రావు గారికి సింగరాజు లింగరాజు వ్రాసి ఇచ్చిన రసీదు. మీ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కాళిందిని నా కుమారుడు చిరంజీవి బసవరాజునకు చేసుకున్నటకు, అందులకై మీరు మాకు కట్నము క్రింద 55,000 రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండి చెంబులు, వెండి కంచము, వెండి పావుకోళ్లు, పట్టుతాబిదాలు, వియ్యపురాలు, వియ్యంకులకు లాంఛనములు యథావిధిగా ఇచ్చుటకును, 2 సార్లు పిండి వంటలతో భోజనములు, 3 సార్లు కాఫీ సోడా ఉప్మా ఇడ్డను, దోసే రవ్వలడ్డు కాజు మైసూరు పాకులతో సహా ఫలహారముల చొప్పున మా ఇష్టానుసారము 5 దినములు మమ్ము గౌరవించుటకును, అంపకాల నాడు మాకు పట్టుబట్టలతో మాతో వచ్చు వారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకుని బయానా కింద 100 రూపాయలు ఇచ్చినారు కాన ముట్టినవి. ఇట్లు సింగరాజు లింగరాజు వ్రాలు. చాలునా బాబు?
0: చాలు బాబు చాలు. మచ్చు కోసం దాచిపెట్టి తేవలసిన మతలబు.
1: బావగారు, మాకిక సెలవా?
2: చిత్తం చిత్తం. తాతగారు పిల్ల పేరు వ్రాసి ఇచ్చిన దస్తావేజు ఒకసారి పంపేదరా.
1: అభ్యంతరమేమి, అట్టే పంపేదను.
4: ఈ కొత్త గింజల దినములలో బదుళ్ల కొరకు కొంప చుట్టూ తిరిగేడువారు ఈ 7 ఇంతవరకు వచ్చి అడిగిన వారే లేరే.
2: రావోయ్ పేరయ్యా రా. ఏమిటి విశేషాలు?
0: ఏం చెప్పను చెప్పండి. పెళ్లి కూతురు కాళింది ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుంచి ఆ పిల్ల తల్లి భ్రమరాంబ దుఃఖం పట్టలేకున్నాం.
4: అది సరే, కాని ఆ చచ్చిన పిల్ల 3 ముళ్ళు పడిన తరువాతైనా చచ్చింది కాదేమయ్యా బాబు?
0: అవునవును. అలా జరిగితే ఈ భూమి దక్కి, ఈ కట్నము దక్కి, ఈ పాటికి ఇంకొక 50,000 బేరం తగిలేది.
4: అదిగో అదేనయ్యా నాకు పట్టుకున్న బాధ. చావునకేమి, ఎప్పుడైనా చావవలసిందే. రవ్వంత సందర్భానుసారముగా చచ్చినచో బాగుండేది కదా. సరిగాని ఈ సొమ్ము మాట ఏమైనా వచ్చినదా?
0: ఎందుకు రాదు? ఆ సొమ్ము, అదే ఆ సొమ్ము కోసమే నేను ఇప్పుడు వచ్చినది.
4: అలాగునా? ఆ సొమ్మంతా మీద మీద ఉన్నదా? నేను ఎంత ప్రయత్నము చేసినచో ఎంతైనదో ఎరుగుదువా?
0: ఆ నష్టం మినహాయించుకుని మిగతా సొమ్మే ఇవ్వండి.
4: ఆ సొమ్ము నేను ఇవ్వని ఎడలా?
0: దావా చేస్తాడు.
4: సాక్ష్యమేదయ్యా?
0: మీ రసీదులే.
4: పేరయ్యా, నేనంత పెయ్యమ్మని అనుకుంటివా? నా దస్తూరి వలె రాయలేదు, నా సంతకం వలె చేయలేదు. నన్నా రసీదులు ఏమి చేయగలవు?
0: హారిణి దుర్మార్గుడా, 50,000 మింగివేయాలనే కావచ్చు. అంత పనొస్తే మేమందరం లేవటండి.
4: అందరి మాట అవతల చూతము కాని ముందు నీ మాట చెప్పు. నీ 2,000 మరల క్రక్కుట నీకిష్టమేనా?
0: కార్యం తప్పి వచ్చినప్పుడు కక్కగేం చేస్తాను చెప్పండి.
4: అట్లయినా నీ కమ్మని ఆలోచనేమో కాసింత చెప్పుము.
0: అదిగో అలా అడగండి, బావుంది. ఆ సొమ్ము భూమి దక్కించుకోవాలంటే పుణ్యమూర్తుల పురుషోత్తం రావు గారి 2వ కూతురు, అదే కమలను ఎలాగైనా చేసుకోవడమే సాధనం. మరి ఏ దారి తొక్కినా మర్యాద పోక మానదు.
4: అందులకు ఆయన అంగీకరించునా?
0: అది నిజమే. అయినా నన్ను ప్రయత్నం చేయమంటే చేస్తాను.
4: ప్రయత్నము చేయుట కాదు, పనియే చేసుకుని రావలను.
0: సరే, నా శక్తి యావత్తు ధారపోసి ప్రయత్నిస్తాను. సెలవు.
4: ఇంటను బయటను అల్లరి పడుట కన్నా ఇదియే మంచి పని. పోయేనా దానితో పాటుగా

0: ఇది కూడా పోవును, లేదా అది ఉన్నది నేనున్నాను.
1: పేరయ్య గారు, చివరకు తేలిందేమిటి?
2: ఏమి తేలిందని మనవి చేయను. మీరు నాన్ కోఆపరేటర్లని కోర్టుకు వెళ్లరని ఆయనకు బాగా తెలుసును, అందుచేత అంత ముండికెత్తి కూచున్నాడు.
1: అందుకిప్పుడు మనం చేయవలసిందేమిటి?
2: నేనేం మనవి చేయను. కోటి వరహాలు పోయినా మీరు కోర్టుకు వెళ్లడం ధర్మం కాదు. ఆ కారణంగా అంత సొమ్ము పోగొట్టుకోవడం అంతకన్నా ధర్మం కాదు. ఈ చిక్కులన్నీ ఆలోచించే చిన్నమ్మాయి కమలని ఆ చిన్నవాడికిచ్చి చేస్తే తీరిపోతుందని మనవి చేశాను.
1: ఆ 55,000 రూపాయలు ఆ పిసినారి హరించినా సరే కాని ఇక ఆయనతో సంబంధం మాత్రం నాకిష్టం లేదు.
2: బాబు, ఈ విషయంలో మీరు ఇట్లాంటి పట్టుదల పెట్టుకోవలసిన పనిలేదు. ఆయన మీద రోత చేత ఆయన పిల్లవాడిని పోగొట్టుకోవడం నా అభిప్రాయం కాదు. 50 ఏళ్ల దుర్మార్గుడు ఇంకా ఎన్నాడు బతుకుతాడు? ఆ తర్వాత పెత్తనమంతా అమ్మాయిదే. అవన్నీ అటుండగా అంత సొమ్ము ఆయన చేతుల్లో చిక్కుపడ్డప్పుడు అడుసు తొక్కమా అని సందేహించడం ఆలోచన తక్కువ పని కాదు.
1: పేరయ్య గారు, ఎదిగి వచ్చిన పిల్లే పోయాక ఈ డబ్బుదేముందండి? ఒక్క మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. నాన్న ఇది కావాలి అని ఎప్పుడూ అనలేదు. మచ్చుకైనా ఒక్క పొల్లు మాట కూడా ఆడలేదు. అట్లాంటి పిల్ల దూరం అయ్యాక
2: ఆవిడ గారు, ఆవిడేమో ఆ విధంగా కుమిలిపోతున్నారు. మీరు పెద్దవారు, మీరే ఇలా బాధపడుతూ ఆ బిడ్డను హడలు కొడతారా? ఇలా బాధపడితే పోయిన ఆ పిల్ల తిరిగి వస్తుందా? నా మాట వినండి, గుండె రాయి చేసుకుని ఈ చిన్నదాన్ని ఆ పిల్లవాడికి ఇవ్వండి. ఒక్క మాట ఆ పిల్లను అడగండి, ఆ అమ్మాయి అభిప్రాయం ప్రకారం చెయ్యండి.
1: సరే అమ్మా, విన్నావు కదా, నీ ఉద్దేశం ఏమిటో చెప్పమ్మా.
2: అమ్మాయి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. నీకు ఆ చిన్నవాణ్ణి నిశ్చయించమంటావా, లేక ఆ 55,100 రూపాయలు ఆ దుర్మార్గుడికి అర్పితం చేసి ఊరుకోమంటావా?
3: ఈ వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నా ఇష్ట ప్రకారం నడవనిస్తారా?
1: సందేహం వద్దు, నీ ఇష్టమే మా ఇష్టం.
3: అట్లా అయితే ఈ పెళ్లి నాకు అంగీకారమే.
1: తల్లి, ఆనక మా గొంతు కోయక ఆలోచించి మరీ చెప్పు తల్లి.
3: నాన్న, ఆలోచించి చెప్పాను, అనుమానించకండి.
2: శభాష్ తల్లి, శభాష్. నా మనస్సుకు ఇప్పుడు నచ్చావు. సమయానికి లేకపోయింది గాని ఉంటే ఉద్ధరిణుడు పంచదార నోట్లో పోసేవాణ్ణి.
1: పేరయ్య గారు, ఇంకా ఆలోచనలెందుకు? సాయంకాలం మీరు పెళ్లి సంగతి ఆయనతో చెప్పి సరే అనిపించుకుని రండి.
2: బావుంది బాబు, బావుంది. సెలవు పుచ్చుకుని వెళ్లి షటిల్ చేసుకుని చక్కా వస్తాను. వస్తాను తల్లి.
1: అమ్మయ్యా, ఈ ప్రొద్దు 3వ దినము, ఇంకనూ 2 దినములు గడవవలెను. ఆడపిల్లలకు పెండ్లి చేయుట కంటే అశ్వమేధయాగము చేయుట సులభము. వచ్చారా పేరయ్య గారు? ఈ 2 దినములు కూడా దాటించిదిరా, ఈ జన్మకి శిక్ష చాలును.
2: ఇది గడ్డు రోజు. ఈ రోజు గడిచిందంటే ఇక భయం లేదు. లింగరాజు గారు సంచులు కోసి సంభావన ఇస్తారని పై ఊళ్ళ నుంచి బ్రాహ్మలు వస్తే ఆయనేమో పోలీసు వారిని అరేంజ్మెంట్ చేస్తున్నారట, విన్నారా?
1: ఏమి నిరంకుశ అధికారము, ఏమి మిలిటరీ ఫోర్సు, మగ పెండ్లి వారే గాని మరిడీ దేవతలు కారు కదా.
4: ఉన్న పొలం అమ్మేసి తెచ్చుకున్న ఇంకో 1,000-2,000 ఉంటాయి. ఇంతవరకు నా చేతిలో పైసా పడలేదు. ఇప్పుడే నాది నేను ఒడుక్కోవాలి. కానీ ఆనక వీరిచ్చేదేమిటి, చచ్చేదేమిటి? ఆడపిల్ల పెళ్లి చేశాక వీరికి అన్నం ఉంటే కదా. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక ఉండేదేమిటి ఉద్ధరేణ? తొలినాడు హడావుడి, మలినాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిగపట్లగోత్రాలు, 5 అప్పగింతలు, 6 అంపకాలు, 7 వంటబ్రాహ్మల తగవు, 8 రుణదాత నోటీసు, 9 జవాబు, 10 దావా, 11 స్టేట్మెంటు, 12 విచారణ, 13 డిక్రీ, 14 టమటమా, 15 వేలం, 16 చెప్ప. ఈ రోజుల్లో ఇదే 16 రోజుల పండగంటే. కాబట్టి వెళ్లి కలిపి చూసి నా డబ్బు నేను రాబట్టుకోవాలి.
1: అమ్మా, వియ్యంకుడు గారు చివరకు వీధికెక్కించారు. ఇదిగో నోటీసు.
3: ఏమది?
1: చదువుతారు విను. బిఏ బిఎల్

0: హైకోర్టు వకీలు వెర్రిబుర్రల వెంగళప్ప గారి వద్ద నుంచి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారికి, అయ్యా మా క్లయింట్ సింగరాజు బసవరాజు గారికి మీ కుమార్తె కమలను ఇవ్వడం మూలకంగా వివాహం కాబడ్డట్టును, వివాహ కాలంలో మా క్లయింట్ మీ పిల్లకు 30,000 రూపాయల కిమ్మత్తు గల నాణ్యమైన బంగారు నగలు ఉంచబడ్డట్టును, సదరు నగలను మీరు హరించే దురుద్దేశంతో సదరు చిన్నదాన్ని కాపురానికి పంపకుండా ఉండబడ్డట్టును, మీపై దావా వగైరా చర్య జరిగించేదిగా మాకు సంజాయిషి ఇవ్వబడి ఉన్నారు. ఈ నోటీసు అందిన 10 రోజుల్లోగా సదరు వస్తువులతో సహితం పిల్లను కాపురానికి పంపబడి మా వల్ల క్రమమైన రసీదు పొందకుండా ఉండబడే ఎడల మీ వగైరాలపైన దావా చెయ్యటమే కాకుండా మీ నుండి యావత్తు ఖర్చులను రాబట్టుకోవడం కాబడుతుందని ఇందుమూలంగా తెలియజేయడమైనది. ఈ నోటీసు తాలూకు ఖర్చులు కూడా పిల్లతో పంపబడేది. చిత్తగించవలను వే వెంగళప్ప.
1: సరే, దీనికి సమాధానం రాయవలదు. దావా కూడా దాఖలు కానివ్వండి.
0: అమ్మా, నీ అభిప్రాయం ఏమో నాకు బోధపడలేదు.
1: మీరు దిగులు పడకండి నాన్నగారు, అంతా నాకు విడిచిపెట్టండి.
0: సరే కానిమ్ము.
1: ఓ సర్వేశ్వర, పాల ముంచినను నీట ముంచినను నీదే భారం.

0: వెంగళప్ప గారు, ఈ వ్యవహారం ఇంతవరకు రావాల్సింది కాదండి. ఉభయలకు రాజీ చేయటం యుక్తమని నా అభిప్రాయం.
1: కోర్టు వారు అలా సెలవిస్తే కొంప మునిగిపోతుంది. మా క్లయింట్ వంటి మర్యాదస్తుడు మద్రాసులో కూడా లేడండి. ఆయన పెళ్లికి 55,000 కరకు రూపాయలు కట్నమిచ్చారు.
2: అయ్యయ్యయ్యో, ఆ సంగతి మనం ఒప్పుకునకూడదయ్యా బాబు. ఆయన తండ్రికి అని దిద్దుకోండి.
1: అన్నట్లు పొరపాటు మనవి చేశాను. ఆయన కాదు కట్నం, ఆయన కొడుక్కు కాదు తండ్రికి. కాదు కాదు, కొడుకు తండ్రికి. ఆయన తండ్రి లక్షాధికారండి. 3 పెళ్లిళ్ళయి 1,00,000 రూపాయలు కట్నాలు వచ్చాయి. మున్సిపల్ మెంబర్ కోసం 3 సార్లు స్టైండ్ అయినాడు.
0: ఆయన చరిత్ర ఇప్పుడు అవసరం లేదు కాని రాజీ మాట రవంత్ ఆలోచించండి.
1: ఈ విషయంలో ఈశ్వరుడు చెప్పినా మా క్లయింట్ వినడండి. దావా మా పక్షం కావడానికి పట్టెడు రికార్డుంది, బోలెడు సాక్ష్యముంది. అలహాబాద్ 20G అత్తవారి పెట్టి నగలు హరించకూడదని 5 పేజీలు రాశాడు. కలకత్తా 24 పిల్లను కాపరానికి పంపి తీరాలని ఉంది.
0: మీ తీర్పులన్నీ తీరిక సమయాన చూచదను. ఏం లింగరాజు గారు, మీ అబ్బాయిని మీరు ఒప్పించలేరా?
2: చిత్తం చిత్తం, కోర్టు వారి చిత్తం అట్లున్నప్పుడు 1,00,000 పోయిన పోవుగాక. మా నగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికి మాకును సంబంధం లేకుండా చేసుకునుటకును వారు ఇష్టపడినా మా అబ్బాయిని నేను ఒప్పించేదను.
0: ఏం కోడలెందుకు పనికిరాదు?
2: ఆ పిల్ల మా ఇంట్లో అనుకవతో కాపురం చెయ్యదండి.
0: ఏం పురుషోత్తరావు గారు, అమ్మాయికి నచ్చ చెప్పి అత్తవారి ఇష్టానుసారంగా నడుచుకునేలా చేయలేరా?
3: అయ్యా, నేను అసహాయవాదిని, అందువల్ల మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు అవకాశం లేదు.
0: న్యాయాధిపతిగా కాక గృహస్థుగా అడుగుతున్నాను.
3: ఇది న్యాయస్థానం గాని తమ గృహము కాదు కదా.
0: అయితే ఈ వ్యవహారం ఇక ఇరుపక్షములకు అనుకూలంగా నిర్వర్తించడకు అవకాశం లేదన్నమాట.
1: ఆ సంగతి నేను ఆదిలోనే మనవి చేశాను.
4: అయ్యా, తాము అధిష్ఠించినది ధర్మపీఠం, తాము ధర్మదేవతకు ప్రతినిధులు.
1: నో నో నో నో నో, ఆ చిన్నది ఏది, ఆ చిన్నది మాట్లాడడం అశాస్త్రీయం. అందుకు లా ఎంత మాత్రం ఒప్పదు. ఏది సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎక్కడుంది?
0: ఏం ఎందుకు మాట్లాడకూడదు?
1: ఆ పిల్లకు మైనార్టీ వెళ్ళలేదండి. మైనార్టీ వెళ్ళని వాళ్లు మాట్లాడకూడదని బోలెడు బొంబాయి తీర్పులున్నాయి.
4: అయ్యా, చట్టము వేరు, సందర్భము వేరు. నాకు వకీల్ని ఏర్పరచుకోవడానికి అవకాశము లేదు. చట్టమునందు చెప్పబడిన ఈడు రాకపోయినను, ఈ పరిస్థితుల్లో నా మాట వినకపోవటం నాకు అన్యాయం చేయటం కాదా?
0: చెప్పమ్మా చెప్పు, నీవు చెప్పిన మాటలు రికార్డు చేయకూడదనవచ్చు గాని నన్ను వినకూడదంటూ వీరెవరు?
4: చిత్తం, దావా సారాంశములు 2. మొదటిది, నా తల్లిదండ్రులు నా నగలు హరింపదలిచారని. 2, అందులకై వారు నన్ను కాపురానికి పంపలేదని. ఇదిగో వారిచ్చిన వస్తువులు. వీనిని వారు నాకు వివాహ కాలమును బహూకరించారు. బహూకరించిన వస్తువులు తిరిగి పరిగ్రహించుటకు దాతకు హక్కు లేదు.
1: కావలసినంత హక్కు ఉంది. కలకత్తా తీర్పులు 100,000 చూపిస్తాను. ఏది

0: మరి 8 వాల్యూము?
1: ఆపవయ్యా నీ గొడవ. అమ్మాయి, ఈ రెండవ సారాంశం గురించి ఏం చెప్తావమ్మా?
2: ఇదే తాము కొంచెం శ్రద్ధతో వినవలసిన విషయమండి. నా భర్త నా ఇంటికి వచ్చి నా అజ్ఞానుసారం నడుచుకోవలసి ఉన్నది. కాని ఆయన ఇంటికి నన్ను రప్పించుకోవడానికి ఆయనకు ఆవంతైన అధికారం కూడా లేదు.
0: కావలసినంత అధికారం ఉంది. కలకత్తా 26 లో కాళ్లు చేతులు కట్టి తీసుకుపోవచ్చని కూడా ఉంది.
1: అబ్బబ్బబ్బా, నీ వాగవయ్యా, ఎందులకు అధికారం లేదమ్మా?
2: ఆయనను మేము వేలములో 55,000 కొన్నాము.
1: అరే, అది ఎలా?
2: నాకు కాలింది అని అక్క ఉండేది. ఆమెకై మా తండ్రి గారు ఈ సంబంధం కొరకు ప్రయత్నించేటప్పుడు మున్నంగి వారు పోటీకి వచ్చారు. అప్పుడు పెళ్లి కుమారుని వేలము జరిగి 55,000 మా సొత్తైనారు ఆయన.
3: అయ్యా అయ్యా, ఒట్టిది ఒట్టిదండి, అదేమీయో జరగలేదు, అదంతా అబద్ధమండి. ఓరి వెర్రి వెంగళప్ప, నీ బొడ్డు పొక్క నిజం కాదని చెప్పవయ్యా.
0: అయ్యా, అంతా అబద్ధమండి. కావలిస్తే మా క్లయింట్ గంగలో దిగి ప్రమాణం చేస్తాడు.
2: ఇదిగో ఇది మొదటి అగ్రిమెంట్. ఇది సొమ్ము ముట్టినప్పటి రసీదు.
1: ఏమయ్యా, ఈ రసీదులు మీరిచ్చినవేనా?
3: కావు కావు మహాప్రభో, కల్పించినారు.
0: నిశ్చయంగా ఫోర్జరీయేనండి, నిలువునా ఫోర్జరీ. ఇండియన్ పెనల్ కోడ్ 467 సెక్షన్ ప్రకారము ఆ పిల్ల మీద ప్రాసిక్యూషన్ ఆర్డర్ దయచేయించక తప్పదు.
1: అయితే అమ్మాయి, అగ్రిమెంట్ ప్రకారం ఆ సంబంధం మీ అక్కకు ఎందుకు జరగలేదు?
2: కొని తెచ్చిన వరుని పెళ్లి ఆడుట గౌరవహీనమని తలచి మా అక్క బావిలో పడి మరణించింది.
1: హరహరా, ఎంత పని జరిగింది! ఆ కారణం చేత ఆ చిన్నవానికి నిన్ను చేసినారన్నమాట.
2: చెయ్యక తప్పింది కాదు. చేత జిక్కిన సొమ్ముని మరల ఇచ్చుటకు వారు నిరాకరించారు గనక ఆ క్రయము నా క్రింద మార్చాల్సి వచ్చింది.
3: అయ్యా, వాదము క్రింద వారు సొమ్ము ఇచ్చినట్లే నిశ్చయించండి. అయినా అది కట్నం అవుతుంది, కాని క్రయధనం ఎలా అవుతుంది?
2: కట్నమునకు క్రయధనమునకు కాస్తంతైనా భేదం లేదు. అది అట్లుండనివ్వండి. శుభలేఖల్లో సర్వత్రా వారి కుమారునకు వీరి కుమార్తె అని కదా ఉంటుంది. వీనిని చిత్తగించండి.
1: ఇది చదవండి వెంగళప్ప గారు.
0: నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు బ్రహ్మశ్రీ సింగరాజు లింగరాజు గారి కుమారుడు బసవరాజునిచ్చి, ఇది పురుషోత్తమరావు గారి శుభలేఖ. నా కుమారుడు చిరంజీవి బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కమలకు ఇచ్చి, ఇది లింగరాజు గారి శుభలేఖ.
1: సరే, ఇకనే స్పష్టంగానే ఉంది. ఏం లింగరాజు గారు, మీ కుమారుణ్ణి ఆమెకిచ్చి వేసినట్టు మీరు ఒప్పుకుని ఏమున్నారా?
3: అయ్యా, ఇది అన్యాయం అండి, ఘోరం. మీ శుభలేఖతో పాటు మాకు కూడా కొన్ని అచ్చు వేయించి పెట్టండని బుద్ధి గడ్డి తిని పురుషోత్తమరావు గారిని కోరగా ఈ ద్రోహము ఆయన చేసినారండి.
0: అయ్యా, ఇది ఫోర్జరీ. ఇందుకోసం ఈయన మీద ప్రాసిక్యూషన్కు ఆర్డరు దయచేయించాలి. ఇక ఊరుకోవడానికి వీల్లేదు.
2: అయ్యా, ఆయన ఏమయ్యో ఎరగరు. నాకు గల హక్కును బట్టి న్యాయమును బట్టి నేనే ఈ విధముగా మార్చినాను. అందుకు వారప్పుడు ఏమయ్యో అభ్యంతరం చెప్పి ఉండలేదు. తాము ఈ సందర్భములన్నీ చక్కగా ఆలోచించి నాపై నా భర్తకే అధికారం కలదు, నా భర్తపై నాకే అధికారం కలదు నిర్ణయింపుడు.
1: ఏం వెంగళప్ప గారు, మీరేం చెప్పుదురు?
4: అయ్యా, ఇప్పుడు మాట్లాడవలసింది నేను గాని ఆయన కాదు. ఈ దావాకు సంబంధించిన కాగితంలోపై సంతకం చేసినది నా తండ్రి బలవంతం చేత గాని నా సబుద్ధిచే కాదు. అందువల్ల నా దావాను నేను రద్దు చేసుకుంటున్నాను. ఆ అమ్మాయి చెప్పిన మాటలలో అణువంతయ్యూ అసత్యం లేదు, నా తండ్రి మాటలలో నలసంతయ్యూ నిజం లేదు. ఈ వ్యవహారంలో నా తండ్రి చేసిన పనిని ఇచ్చట వెల్లడించుటకు ఇష్టం లేదు. ఇన్ని మాటలెందుకు? నా తండ్రి నన్ను ఆమెకు అమ్మినాడు. కట్నం పుచ్చుకునేవారు నిజంగా అమ్ముడుపోయిన వారే. కనుక నేను ఆమెకు విధేయుడనై ప్రవర్తించాలి గదా.
1: శభాస్ నాయనా, శభాస్. చెప్పవలసిన రీతిగా చెప్పావు, కాని చెప్పినది చెప్పినట్లు చేస్తే లోకానికి ఒక మంచి పాఠం చెప్పిన వాడు అవుతావు.
4: అయ్యా, తమకా సందేహమేలా కమల?
3: ఓరి నిర్భాగ్యుడా, ఓరి అప్రాజ్యుడా, నీకేమి వినాశకాలం రా ఇది. అయ్యో అయ్యో, ఇంకేమున్నది ఇంకేమున్నది
4: కమల? నా తండ్రి చేసిన తప్పులకు ఫలితంగా నేను నీవు చెప్పినట్లు వింటాను.
2: ఇదిగో ఈ నగలు, ఈ కాగితాలు తీసుకుని నాతో వద్దురు కాని.
3: ఓరి నీచుడా, చివరకు ఎంత నైత్యమునకు సిద్ధపడితివిరా! ఇదిగో నా ఆస్తి నుండి నీకు నలుసంత ముట్టనిచ్చితినా.

0: పేరు సింగరాజు లింగరాజే కాదు.
1: వరవిక్రయ నాటకం విన్నారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు. రేడియో అనుసరణ దర్శకత్వం మల్లావచ్చల సుబ్రహ్మణ్యం. ఇందులో పాత్రలు, పాత్రధారులు: పుణ్యమూర్తుల పురుషోత్తమరావు, సిహెచ్ సత్యనారాయణమూర్తి, పెళ్లిళ్ల పేరయ్య, ఎంవి సుబ్రహ్మణ్యం, సింగరాజు లింగరాజు, బండారు ధవళేశ్వరరావు, వంటల ఘంటయ్య, కె రాజేశ్వరరావు, వివాహాల వీరయ్య, ఏ రమేష్ రాజా, న్యాయాధిపతి కెఆర్ మల్లేశం, వెంగళప్ప, బి లింగం, బసవరాజు, సయ్యద్ రజాలి, కమల, కుమారి పి కళాభారతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమర్పణ.

0: సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వరవిక్రయం నాటకం విన్నారు. రచన కీర్తిశేషులు శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారు. రేడియో అనుసరణ దర్శకత్వం శ్రీ మల్లావజ్జుల సుబ్రహ్మణ్యం గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రమణ పాడిన పాట వింటారు. చిత్రం పేరు ఊరు మనదిరా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: connected with Shehzad Bhatti's terrorist gang via WhatsApp. Handlers of Shehzad Bhatti's gang had assigned Mohammed Sheikh to threaten and assassinate a female leader of a political party from another state. Sheikh was also motivating local youth to join Shehzad Bhatti's gang. The Central Board of Secondary Education CBSE portal for verification of issues in the supplied scanned copy of answer books and for re-evaluation of answers has been made live from today and will remain open till the 6th of June. The CBSE said the facility can only be availed by the students who have obtained a scanned copy of their evaluated answer books. External Affairs Minister Dr. S. Jaishankar met Deputy President of South Africa Paul Mashatile in New Delhi today. They discussed opportunities in trade, investments, MSMEs, digital and infrastructure domains. They also agreed on working closely in international forums. In a social media post, Dr. Jaishankar said he appreciates Paul Mashatile's strong commitment to deepening the long-standing partnership between the two countries. The President, Vice President and Prime Minister have extended greetings to the people of Telangana on its statehood day today. President Draupadi Murmu said Telangana is blessed with a rich cultural heritage and hard-working people. She said the state has made significant strides in innovation and development over the years. Vice President C.P. Radhakrishnan said blessed with rich cultural heritage and vibrant traditions, Telangana has contributed significantly to the nation's progress. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి,
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ
4: ముఖాన మొటిమల
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
8: అనుభూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246906407.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో లాల్గుడి జయరామన్ గారి వయలిన్ వాదనం వింటారు.

నేటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాదనం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22, 27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు.

0: భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి మీడియాతో మాట్లాడుతూ మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: మ్యాన్మార్ అధ్యక్షుడితో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్ అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
2: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సమృద్దమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్టపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి, శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిల్లే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు

0: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విందాం.

నువ్వు నేను చిత్రం కోసం ఎస్పి చరణ్ ఉషా పాడిన పాట విన్నారు. మజిలీ చిత్రం కోసం చిన్మయ శ్రీపాద పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం తెలుగు కార్యక్రమాలు ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రతను అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క తెలియజేశారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందని తెలియజేశారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగాను, 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి చెప్పారు.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, మహిళలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలియజేశారు.
1: ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయ వారసత్వమే తెలంగాణకు జీవనాడి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ ఎజెండాను గవర్నర్ ఆవిష్కరించారు. వ్యవసాయంతో పాటు ఐటీ, ఫార్మా, అంకుర సంస్థల రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. దేశ ప్రగతిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ ఆకాంక్షించారు. శాసనసభ శాసనమండలి ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి ₹5 లక్షల జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రపంచంలో అభివృద్ది చెందిన ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో రాష్ట్రంలో ఈ బీమా పథకానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు.

0: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాన్ని అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకెట్టలేనివని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అవతరణ వేడుకల్లో మంత్రి ప్రసంగించారు.
1: అమరుల త్యాగ ఫలితంగానే స్వరాష్ట్రంగా తెలంగాణ సిద్ధించింది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ 2027 విజన్ తో ప్రజాప్రభుత్వం, అభివృద్ది, సంక్షేమ, పారదర్శక పాలన, సమగ్ర ప్రగతి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.
0: తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన రాష్ట ఆవిర్భావోత్సవాల్లో మంత్రి ప్రసంగిస్తూ
2: రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తా ఉన్నాం. నిరుపేదల సన్నబియ్యం, పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం పథకాలు అమలు చేస్తా ఉన్నాం.
0: హనుమకొండ జిల్లాలో రాష్ట్రావతరణ వేడుకలకు హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు.
3: తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్ల్లో ఒకటిగా నిలబెట్టాలనే సంకల్పంతో లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొచ్చాం. ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలతో పాటు $25 బిలియన్ పెట్టుబడిని ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hyd ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సాధించుకున్నామే తప్ప తెలంగాణ ఆశయాలు, లక్ష్యాలు చేరుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే మహారాష్ట ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటున్నారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఆయన ఒక ప్రకటనలో, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలను పక్కన పెట్టి తన కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ సైతం గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ భూముల తందాలకు కేంద్రంగా మార్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా శక్తి పథకం కింద 2025-26 సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు 172 కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఆర్థిక, సామాజిక పరిపాలనా రంగాల్లో విజన్ 2047 రూపకల్పనతో తెలంగాణ ముందుకెడుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ సంగారెడ్డి జిల్లాలో జరిగిన వేడుకల్లో పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కరీంనగర్ జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్రావిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన తమ పార్టీ సభకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. అయితే తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ఉద్యమ నేతలు కెవేట్ దాఖలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రాన్ని 2000

0: 34 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగాను 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రత అందించడమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేలాగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. 6 గ్యారంటీలు, ధాన్యం కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వచ్చే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేరకు క్రమంగా తగ్గుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితాలోకం కార్యక్రమంలో అమ్మల తీర్పు రత్నజానకి గారి కథానిక మనం విందాం.
2: అమ్మల తీర్పు. సరస్వతి, మీ బాబుని పోలీసులు తీసుకెళ్లారు, పక్కింటాయన మారుతీరావు గాబరాగా చెప్పాడు. ఆయన చెప్పింది ముందు అర్థం కాకపోయినా కాసేపటికి తేరుకుని ఎందుకన్నా కంగారుగా అడిగింది. ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటుంటే మధ్యలో ఏదో గొడవ జరిగి మన వీధి చివరున్న రాజేంద్రని బీరు సీసాతో తలపై కొట్టాడట. రక్తం కారుతుంటే ఎవరో 108కి ఫోన్ చేయడం, పోలీసులు రావడం జరిగిందటమ్మా గబగబా చెప్పాడు. కళ్ళు తిరిగినట్టయి తల పట్టుకుని నిస్సత్తువుగా కూలబడిపోయింది సరస్వతి. ఆమె భర్త కార్ డ్రైవర్, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 2-3 రోజుల వరకు రాడు. ఇప్పుడేం చేయాలో అర్థంగాక వాళ్ళ ఆయనకే ఫోన్ చేసి ఏడుస్తూ విషయం చెప్పింది. మన కాలనీలోని పార్టీ లీడర్ దగ్గరకు వెళ్ళు, ఆయన సాయం చేస్తాడు, ఏడవకు, నేను రాత్రికి వచ్చేస్తానంటూ ధైర్యం చెప్పాడు భర్త. అలాగేనని ఫోన్ పెట్టేసి పక్కింటి మారుతీరావుతో, అన్నా మన కాలనీలో పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళామన్నాడు ఆయన, కొంచెం తోడు వస్తావా దీనంగా అడిగింది. పదమ్మా అనేసరికి తలుపులకు తాళం వేసి బయలుదేరింది. వాళ్ళు వెళ్లే సమయానికి ఆ లీడర్ ఇంటి దగ్గర లేడు. ఆ విషయం వినగానే కన్నీళ్ళు ఆగలేదు ఆమెకి. లీడర్ భార్యను బతిన్లాడి ఆయన నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది. చాలాసేపటికి ఫోన్ తీసిన అతను విషయం విని, నేను ఎస్ఐకి ఫోన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పండి అన్నాడు. మీరు రారా సారు, ఆయన వస్తే ధైర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో అంది. తర్వాత వస్తాను, ఎస్ఐతో నేను మాట్లాడతానులే, వెళ్ళండి అన్నాడు. సరే సార్, నమస్కారం అంటూ ఫోన్ పెట్టేసి ఊపిరి తీసుకుంది. అన్నా స్టేషన్కి వెళ్దామన్నా మారుతురావని అడిగింది. సరేనని ఇద్దరు బయలుదేరారు. లీడర్ ఫోన్ చేసి చెప్పాడేమో, ఆయన పేరు చెప్పగానే ఆమె కొడుకును కలవడానికి అనుమతిచ్చారు. వణికే గుండెతో లోపలికి తుంగి చూసింది సరస్వతి. ఎప్పుడు స్టేషన్ గుమ్మం తొక్కని ఆమెకి చాలా ఇబ్బందిగా ఉంది, అయినా కొడుకు కోసం తప్పలేదు. మత్తు వదిలిందేమో, దీనంగా కూర్చొని ఉన్నాడు సందీప్. కొడుకును అలా చూసేసరికి కడుపు తరుక్కుపోయింది ఆమెకి. ఆ రోజు ఉదయం 200 ఇవ్వమని అడిగాడు. ఎందుకురా అంటే, ఫ్రెండ్స్తో సినిమాకు వెళ్తున్నా అన్నాడు. వారం వారం సినిమా అంటే ఎలారా, నాన్న ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నావా, నీ కాలేజీ ఫీజులకి చెల్లి స్కూల్ ఫీజులకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, నువ్వేమో వారమైందంటే చాలు 200 అడుగుతావు, నెలకి 800, ఎంత కష్టపడితే వస్తున్నాయో అర్థం చేసుకోవారా అనగానే, అంత ఇబ్బంది పడేవారు ఎందుకన్నారు, నిర్లక్ష్యంగా అడిగాడు. ఆ మాట వినగానే కంపరంతో ఒళ్లంతా వణికింది ఆమెకి, చెంప మీద చాచి కొట్టింది. నిన్ను అడిగి కనాలారా, నువ్వు అలాగే నీ కొడుకును అడిగి కందువుగానిలే, నోటికి ఎంత మాట వస్తే అంత అనేయడమేనా, కోపంతో ఊగిపోతూ తిట్టింది. నన్నే కొడతావా అంటూ తల్లిపైకే చెయ్యి లేపాడు. నిర్ఘాంతపోయింది. తల్లిపై చెయ్యి లేపేంత హీనంగా పెంచానా అనుకోగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూడగానే ఛీ అనుకుంటూ బయటికి వెళ్ళినాడు. బయటికి వెళ్ళినవాడు ఇదిగో ఇప్పుడు ఇలా సందీప్ జీరగొంతుతో పిలిచింది. అమ్మ పిలుపు వినగానే అమ్మ అంటూ దగ్గరికి వచ్చాడు. ఏమైందిరా, తల నిమురుతూ అడిగింది. తల వంచుకున్నాడు. వాడేం చెప్తాడు, నేను చెప్తాను, నీ కొడుకు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, అవి కావాలంటే డబ్బులు కావాలి, అవి లేక ఈరోజు బీర్లతో ఎంజాయ్ చేస్తుంటే రాజేందర్ డ్రగ్స్తో వచ్చాడు, నీ కొడుకు ఇవ్వమని అడిగితే వాడివ్వనన్నాడు, అంతే, బీరు బాటిల్తో వాడి తల పగలగొట్టాడు. జరిగిందంతా వివరించాడు ఎస్ఐ. నిచ్చెస్టు రాలైంది సరస్వతి. డ్రగ్సా, పై ప్రాణాలు పైకే పోయినట్టయింది. ఆ తల పగలగొట్టేవాడి అమ్మా నాన్న వస్తున్నారు, వాళ్ళేం కేసు పెడతారో చూడాలి అన్నాడు ఎస్ఐ. సార్, వాళ్ళు మాకు తెలిసిన వాళ్లే, నేను వాళ్లతో మాట్లాడొచ్చా వినయంగా అడిగింది. మాట్లాడుకోండి, కేసు పెట్టకుండా చూసుకుంటే మంచిది అన్నాడు.

చేతులైతే దండం పెట్టి కొడుకు వైపు ఒకసారి చూసి మారుతిరావు గారిని తీసుకుని బయటకు వెళ్ళింది. అప్పటికే లోపలికి వస్తున్న సాత్వికని ఆమె భర్తను చూసి ఎదురెళ్ళింది. రాజేందర్ ఎలా ఉన్నాడు సాత్విక? ఆందోళనగా అడిగింది. కుట్లు వేశారు, బానే ఉన్నాడు, సాత్విక సమాధానం ఇచ్చింది. కాసేపు మౌనం తర్వాత, మావాడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. వాడి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. వాడు తాగుతాడని తెలుసు కానీ డ్రగ్స్కి అలవాటు పడ్డాడని తెలియదు. ఒక్కడే కొడుకని అల్లారు ముద్దుగా పెంచితే ఇలా రౌడీలా తయారవుతాడనుకోలేదు. నా పెంపకం ఇంత దరిద్రంగా ఉంటుందనుకోలేదు. ఇది నా పెంపక లోపంగా భావించి మీరిద్దరూ వాడిని క్షమించండి. కేసు పెట్టకండి ప్లీజ్. వాడితో మీ కాళ్ళు పట్టిస్తాను. కళ్ళ నీరు కారుతుండగా వాళ్ళని ప్రాధేయపడింది. నువ్వే కాదు సరస్వతి, నేను ఆ కడుపు తీపితోనే బాధపడుతున్నాను. కానీ మన ప్రేమలే మనిద్దరి పిల్లలకు అర్థం కావటం లేదు అనడంతో ఆశ్చర్యంగా అమ్మవైపు చూసింది. నీ కొడుక్కి డ్రగ్స్ అలవాటు చేసింది నా కొడుకే. ఎక్కువ డబ్బులకు అమ్ముతూ సంపాదనలో పడ్డాడు. ఈ విషయం నాకీ మధ్య తెలిసింది. అడిగితే నీకెందుకు ఇవన్నీ, మీరెట్లాగూ డబ్బులు ఇవ్వరు, అందుకే నేను సంపాదించుకుంటున్నాను అని ఎదురు తిరిగాడు. చక్కగా చదువుకొని జాబ్ తెచ్చుకుంటే సంపాదించుకోవచ్చు కదరా అంటే, మేధావులకే జాబులు లేవు, నేను చదివి పాస్ అయ్యి జాబు, అసలే అత్తేసరుగాణ్ణి, నాకెవరిస్తారు, అందుకే సంపాదిస్తున్నాను అన్నాడు. అడ్డదారిలో అందరు అమ్మల ఉసురు పోసుకుని ఈ పనెందుకురా, నీ అవసరాలకి నాన్న డబ్బిస్తున్నాడు కదా అంటే వాడేమన్నాడో తెలుసా సరస్వతి? ఆ డబ్బు వాడి గర్ల్ ఫ్రెండ్ ఐస్ క్రీమ్లకే సరిపోదట, ఇక లంచ్లకి గిఫ్ట్లకి ఎలా, అందుకే ఈ బిజినెస్ అన్నాడు. ఆమె కూడా కన్నీరు ఆగలేదు. విస్తుపోయి వింటుంది సరస్వతి, పిల్లలందరూ ఇలానే ఉన్నారా, ప్రతి ఇంట్లో ఇవే గొడవలా, తల పగిలిపోతుంది. మన కోరికలు చంపుకుని వారి గొంతెమ్మ కోరికలు మనమెందుకు తీర్చాలి? ఈ జైలు శిక్షలైనా వారిలో మార్పును తీసుకొస్తాయేమో చూద్దాం. మనం చేయలేని పని అవైనా చేస్తాయేమో. సరస్వతి, నా కొడుకు మీద కేసు పెట్టడానికి వెళ్తున్నాను. నీ కొడుకు మీద పెట్టమంటావో లేదో ఎస్ఐని కలిసేలోపు చెప్పు అంటూ ముందుకు కదిలింది. సాత్విక భర్త వైపు చూసింది సరస్వతి. అతను కూడా భార్య నిర్ణయమే సరైదైనట్లు తల ఊపి భార్యను అనుసరించాడు. వేగంగా అడుగులు వేసి సాత్విక చేయి పట్టుకుంది సరస్వతి. వెనుదిరిగిన సాత్వికకి ఆమె కళ్ళల్లో స్థిర నిశ్చయం కనపడింది. ఎస్ఐ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఏంటి మీరు మాట్లాడేది, మీ పిల్లల మీద మీరే కేసులు పెట్టుకుంటారా, వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్టు చూశాడు వాళ్ళ వైపు. దేశానికి పట్టుకొమ్మలా ఉండాల్సిన యువత భ్రష్టు పట్టిపోతుంటే వారిని కన్న పాప మాకు అంటుకుంటుంది సార్ అంది సాత్విక. ఇంట్లో ఉంచి కూడా బుద్ధి చెప్పొచ్చు కదా, తప్పు చేసినా చేయలేదని చెప్పి విడిపించే ప్రయత్నాలు చేసే తల్లిదండ్రులనే చూశాడు. కానీ ఇలాంటి తల్లులను చూడడం ఇదే మొదటిసారి ఎస్ఐకి. ఈరోజు మా ఇంట్లో జరిగింది చెప్పనా సార్? మా వారికి ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారా, బైక్ మీద అయితే ఇబ్బంది లేకుండా వెళ్లి రావచ్చని నా కొడుకుతో అన్నాను. నాకు పని ఉంది, నువ్వే ఆటోలో తీసుకెళ్ళన్నాడు. తండ్రి కంటే అంత ముఖ్యమైన పని ఏంట్రా అన్నాను. ఈలోగా నా కూతురు, అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ బర్త్డే అమ్మా, ఆమెతో లాంగ్ డ్రైవ్కి ప్లాన్ చేశారు అంది. ఏయ్, ఎవరు చెప్పారే నీకు అంటూ నాకు కూతురు మీదకి వెళ్ళబోతుంటే, అంటే నీ చెల్లి చెప్పింది నిజమేనా అని అడిగాను. అవును. అయితే ఏంటి? చాలా నిర్లక్ష్యంగా అనేసరికి నేను కోపంతో తిట్టాను. వాడు ఎదురు తిరుగుతూ మీద మీదకొస్తుంటే, ఏంట్రా మీదకొస్తున్నావు, కొడతావా అన్నానో లేదో, కొట్టడం పెద్ద విషయం కాదు అన్నాడు. తల్లిని కొట్టేంత పెద్దవాడివయ్యావా, అయితే నా ఇంట్లో ఎందుకురా, బయటికి వెళ్ళిపో అన్నాను. నా ఆస్తి నాకు పడేస్తే ఈ దరిద్రపు కొంపలో నేనెందుకుంటాను అన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు బతికింది ఈ దరిద్రపు కొంపలోనేరా, మేం పనికిరాం కాని మా ఆస్తి కావాలా, ఆస్తి లేదు ఏం లేదు వెళ్ళిపో అన్నాను. కోర్టులో కేసు వేసైనా నా ఆస్తి నేను తీసుకుంటా, లేదా మిమ్మల్ని చంపైనా తీసుకుంటా అంటూ అరుస్తూ బయటకు వెళ్ళిపోయినాడు. ఇదిగో తల పగలగొట్టుకుని కనపడ్డాడు. బాధ ఆవేశం కలగలిసిన గొంతుతో ఆవేదన అంతా వెళ్ళగక్కింది. ఎస్ఐ అవాక్కయ్యాడు. ధనం మీద తప్ప దేని మీద ఆసక్తి లేకుండా యువకులు ఇలా తయారయ్యారేంటి మనసులో అనుకుంటుండగానే సరస్వతి, సార్ ఆ అమ్మాయి మీద కూడా కేసు బుక్ చేయండి అంది. సాత్విక, ఆమె భర్త, ఎస్ఐతో పాటు పక్కనున్న పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. ఎందుకు? అయోమయంగా అడిగాడు. ఈ ఆడవాళ్ళని మేపడానికి, షికార్లకు తిప్పడానికి, జాబ్ లేని బాయ్ ఫ్రెండ్స్కి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందో వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? చదువుల కోసమో ఉద్యోగాల కోసమో తమ పిల్లలను దూర ప్రాంతాలకు పంపిస్తే వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని, పరువును ఎలా తీస్తున్నారో వారికి తెలియాలి. కొడుకులను కన్న తల్లిదండ్రుల ఉసురు ఎలా పోసుకుంటున్నారో వారికి అర్థం కావాలి. ఇది గుణపాఠంగా మారి కొందరులైనా మార్పు వస్తుందేమో చూడాలి. యువత తీరు ఇదే అయితే కన్నవారి తీర్పు ఇలాగే ఉండాలి సార్ అంది. కొడుకును విడిపించాలని కాళ్లవేళ పడిన సరస్వతేనా ఈమె అనుకుంటూ అందరూ ఆమెనే ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ఎలా చెప్పను, ఇది చిత్రం పేరు. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యం, కోటీశ్వర్ కల్పన. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా ఆంధ్ర వాళ్ళ చిత్రం కోసం చక్రి కౌశల్య పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరైస్ కళాసి బస్తి నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, దూడం ఉమాశంకర్, రజిత, జాడిపెంటయ్య, సూరజ్ బలి, మురళీధర్ భూతడ, రాములు, జుగల్ కిషోర్, కన్నెల్వాల్, గట్టికల్ శ్రీనివాస్ యాదవ్, ఇంకా వేరే కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట

ఇన్నర లహరి కార్యక్రమంలో తర్వాత ఆత్మీయులు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటంపేట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, అక్షయ, అనూష, అనుదీప్, కీర్తి, శతాబ్జి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజా, రాజ్విక, రాధాపాసి, మౌనిక, భవ్వపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీభాయ్, చోటాపూరన్ పాసి, ఉమాశంకర్, షాహజాదీ, మెహరన్, జగన్మాత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత నా దేశం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విష్ణుత్, హనుమాన్, లోత్, భారతి, భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత జై బోలో తెలంగాణ చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత సితారా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు. ఇదే పాట కోసం ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత సాగర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన ఈ పాట కోసం కొత్తగూడెం సైనిక్ పూరి కాలనీ నుండి మోకాళ్ళ శేఖర్, సుమతి, జబ్బా సర్వయ్య, నర్సింగుల రాంబాబు, సునీత, రీమా, రీనా, మోకాళ్ళ సర్వయ్య, కన్నాపాసి, చిన్నపాసి, రాధాపాసి, ఇంకా ఇదే పాట కోసం వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి గోనే రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత సంసారం ఒక చదరంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట కోసం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత భారతి లాస్య శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ హార్దిక్ చారి శ్రీశాంత్ చారి శ్రీనివాస్ చారి సన్నీ చారి డాక్టర్ భాగ్యవీర్ చారి ఇంకా వేరే కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఈ పాట వీరి కోసం.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జివోస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అంతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరేపేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు. ఇదే పాట కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూప, దివ్యభాను, భానుతేజ, పెద్దబోయిన సుధాకర్, లలిత, సిరి, బదావత్, లింగయ్య, సావిత్రి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత బొబ్బిలిపులి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, ఇల్లందు మున్సిపాలిటీ 2వ వార్డు ఇల్లందుల పాడబస్తీ నుండి దేశావత్ నరహరి, రాధా దీపక్ నాయక్, డాక్టర్ చందన నాయక్, పూజా చౌహాన్, కొండూరి రామచందర్, సాతెళ్ల లచ్చాలు, గిరి కరెంటు శివ, కాపర్తి బాబుచారి, అమృతమ్మ, రాధాపాసి, కన్నాపాసి, చిన్నపాసి, భరత్లాల్ పరదేశి, జీవీఆర్ టైలర్, బాబా టైలర్, పాషా పాషం కొండలరావు, అరటిపళ్ళ హుసేన్, మేకల మల్లేష్ యాదవ్, కటకం పద్మావతి, కటకం దయాకర్ వీరంతా కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మొండె మొగుడు పెంకి పెళ్ళం చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప నాగయ్య. ఇంకా ఇదే పాట కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వేరే కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమానికి ఉత్తరం రాసి మీకు ఇష్టమైన పాటలు వినవచ్చు. మా అడ్రస్ కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పిన్ కోడ్ 507118.

ആകാശവാണി കൊത്തകുടൻ കേന്ദ്രം ഏകചിത്രഗാനം ശീർഷിക്കുന്ന ഭാഗ്യലക്ഷ്മി എന്റർപ്രൈസസ് വാരി ഘർഷണ ചിത്രംലോനെ ചിത്രഗീതാലു വിന్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఇళయరాజ. గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్. చిత్ర వినండి భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ వారి ఘర్షణ చిత్రంలోనే చిత్రగీతాలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధుమంజరి శీర్షికన స్వరమహర్షి ఇళయరాజా చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి శంకరనేని స్వాతి.
1: ఇళయరాజా తమిళనాడు రాష్ట్రంలో తేని జిల్లాలో పన్నేపురం అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి చిన్నతయమ్మాల్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయ ప్రాంతంలో పెరగడం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది ఆయనకు. అతనిలోని సంగీత జ్ఞానం అతని 14వ ఏట బయటపడింది. క్రమబద్దమైన సంగీత శిక్షణ ఎంతో అవసరం అని గ్రహించి 1968లో మద్రాసులో అడుగెడుతూనే ఇళయరాజా ధనరాజన్ మాస్టర్ గారి వద్ద సంగీతం అభ్యసించారు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో కూడా పరిచయం ఏర్పడింది. ఈయన సోదరుడు గంగై అమరన్ కూడా సంగీత దర్శకుడు. తెలుగు తమిళ చిత్రసీమలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి. చెన్నైలో శుభకార్యాలకు సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీత జీవితాన్ని ప్రారంభించారు. ఇంకా అప్పుడప్పుడు మద్రాసులో సంగీతం రికార్డ్ జరుపుకునే పశ్చిమ బెంగాల్కు చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా కీబోర్డు కళాకారునిగా పనిచేశారు. తర్వాత కన్నడ సంగీత దర్శకుడైన జీకే వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో

చలనచిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. ఈ వ్యవధిలో తాను రూపొందించిన రాగాలను ఆర్కెస్ట్రాలోని కళాకారుల ఖాళీ సమయంలో వారి చేత సాధన చేయిస్తూ అందులోని మెలకువలు తెలుసుకున్నాడు.

అరుణాచలం అనే తమిళ నిర్మాత అనార్కలి అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976లో ఇళయరాజా పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా అవతరించారు. ఈయనను పరిచయం చేసిన ఆ చిత్ర దర్శకులు ఎస్ దేవదాస్ మోహన్లతో వాళ్ల చివరి సినిమా వరకు పనిచేశారు.

ఇళయరాజా. దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం ఎన్నో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేచ్ఛ లభించింది. ఈ ప్రక్రియ మణిరత్నాన్ని ఎంతో ఆకర్షించాయి. ఇళయరాజా ఒక్కసారి సన్నివేశాన్ని చూసిన వెనువెంటనే తన వద్ద ఉన్న సహాయకులకు వాయిద్యకారునిగా బాణీలు చెప్పడం మొదలు పెడతారు. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మాత్రమే పరిమితమైన రాగాలను, తీగల వంటి వాయిద్య పరికరాలను భారతీయ చిత్ర పరిశ్రమలోని విరివిరిగా ఉపయోగించిన వారిలో ఇళయరాజా ఆద్యులు. ఇందు మూలంగా వీరు చిత్రాలకు ఎన్నో వైవిధ్యభరిత బాణీలను అందించగలిగారు. అంతేకాకుండా వీరి బాణీలు నేపథ్యం ఎంతో ప్రసిద్ధిగాంచి వీరు పేరు ప్రఖ్యాతలు ఇనుమడింపచేశారు.

ఇళయరాజా ఒక భారతీయ సంగీతకారుడు, స్వరకర్త, సంగీత సమన్వయకర్త, కండక్టర్, ఆర్కెస్టర్, బహుళ వాయిద్యకారుడు, గీత రచయిత మరియు నేపథ్య గాయకుడు. ఆయన భారతీయ సినిమా రంగంలో ముఖ్యంగా తమిళ చిత్రాలతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ చిత్రాలలో తన రచనలకు ప్రసిద్ది చెందారు. అత్యంత ఫలవంతమైన స్వరకర్తలలో ఒకరిగా పరిగణించబడే ఆయన 49 సంవత్సరాలకు పైగా సాగించిన తన కెరియర్లో 8600కు పైగా పాటలు స్వరపరిచారు. 9 భాషలలో సుమారు 1523 చలన చిత్రాలకు సంగీతం అందించారు. 20,000కు పైగా సంగీత కచేరీలలో ప్రదర్శనలిచ్చారు. భారతీయ చిత్ర సంగీతంలో పాశ్చాత్య శాస్త్రీయ సంగీత స్వరాలను తంత్రి వాద్యాల కూర్పులకు ఉపయోగించిన తొలి భారతీయ చిత్ర స్వరకర్తలలో ఆయన ఒకరు. ఆయనకు ఇసే జ్ఞాని అనే ముద్దు పేరు కూడా ఉంది. 1986లో విక్రమ్ సినిమా కోసం కంప్యూటర్తో సౌండ్ ట్రాక్ ను రికార్డ్ చేసిన మొదటి భారతీయ సంగీత స్వరకర్తగా ఆయన నిలిచారు. 2013లో భారతీయ సినిమా 100వ సంవత్సరాల వేడుకల సందర్భంగా సిఎన్ఎన్ ఐబిఎన్ నిర్వహించిన పోల్లో ఇళయరాజా 49% ఓట్లను సాధించి దేశంలోనే గొప్ప సంగీత స్వరకర్తగా ఎంపికయ్యారు. 2025లో లండన్లో ఒక పూర్తి పాశ్చాత్య శాస్త్రీయ సింఫనీని స్వరపరిచి రికార్డ్ చేసి ప్రత్యక్షంగా ప్రదర్శించిన మొట్టమొదటి ఆసియా అలాగే భారతీయ చిత్ర సంగీత స్వరకర్తగా ఆయన నిలిచారు. ఇళయరాజా తన కెరీర్ మొత్తంలో చేసిన పనులకు అనేక అవార్డులను అందుకున్నారు. 2012లో సంగీత రంగంలో ఆయన చేసిన సృజనాత్మక మరియు ప్రయోగాత్మక పనులకు గాను ప్రదర్శన కళల రంగంలో వ్యక్తులకు భారతదేశంలో ఇచ్చే అత్యున్నత గుర్తింపు అయిన సంగీత నాటక అకాడమీ అవార్డును ఆయన అందుకున్నారు. 2010లో భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ మరియు 2018లో భారత ప్రభుత్వం అందించే 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ ను ఆయనకు ప్రదానం చేశారు. ఆయన జూలై 2022 నుండి భారత ఎగువ సభ అయిన రాజ్యసభలో నామినేటెడ్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. ఆయన జీవితంపై ఇళయరాజా అనే పేరుతో ఒక బయోపిక్ చిత్రం 20 మార్చి 2024 ప్రకటించబడింది.

ఇళయరాజా 1943 జూన్ 3న భారతదేశంలో తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత తేని జిల్లాలోని పన్నీపురంలో ఒక క్రైస్తవ దళిత కుటుంబంలో జ్ఞానదేశిగన్గా జన్మించారు. అయితే జూన్ 3వ తేదీన జన్మదినం జరుపుకునే ఎం కరుణానిధిని గౌరవించడానికి ఆయన తన పుట్టినరోజును జూన్ 2న జరుపుకుంటారు. ఇళయరాజుకు ఇసైజ్ఞాని అనే బిరుది ఇచ్చింది కరుణానిధియే. ఆయన పాఠశాలలో చేరే సమయంలో ఆయన తండ్రి డేనియల్ రామస్వామి ఆయన పేరును జ్ఞానదేశిగన్ నుండి డేనియల్ రాసప్పగా మార్చారు. ఆయన గ్రామంలోని ప్రజలు ఆయనను రాసయ్య అని పిలిచేవారు. ఇళయరాజు సంగీత వాయిద్యాలు నేర్చుకోవడానికి ధనరాజన్ మాస్టర్ వద్ద విద్యార్థిగా చేరినప్పుడు ఆ మాస్టర్ అతని పేరును రాసయ్య నుండి రాజాగా మార్చారు. అతని మొదటి చిత్రం అన్నకిలి కోసం పనిచేస్తున్నప్పుడు తమిళ చిత్ర నిర్మాత పంచు అరుణాచలం రాజా అనే పేరును ఇలయ్యగా తమిళంలో చిన్నవాడు అని అర్థం వచ్చేలా మార్చారు. అతనికి ఇళయరాజా అని పేరు మార్చారు. ఎందుకంటే 1970లలో అదే పేరుతో ఎంఎం రాజా అనే మరో ప్రముఖ సంగీత దర్శకులు కూడా ఉండేవారు.

ఇళయరాజా గ్రామీణ ప్రాంతాలలో పెరిగారు. తన బాల్యంతో వివిధ రకాల తమిళ జానపద సంగీతానికి పరిచయమయ్యారు. 14 సంవత్సరాల వయసులోనే అతను తన అన్నయ్య పవలర్ వరదరాజన్ నేతృత్వంలోని పవలర్ బ్రదర్స్ అనే పర్యాటక సంగీత బృందంలో చేరారు. తరువాతి దశాబ్దం పాటు దక్షిణ భారతదేశం అంతటా ప్రదర్శనలు ఇచ్చారు. ఆ బృందంతో పనిచేస్తున్నప్పుడు అతను తన మొదటి రచనను రచించారు. ఇది భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కోసం తమిళ కవి కన్నదాసన్ రచించిన శోకగీతానికి సంగీత అనుసరణ. ప్రారంభ సంవత్సరంలోనే అతను తన సోదరుడు పవర్లర్ వరదరాజన్ పాటలకు స్వరాలు సమకూర్చేవారు. అతను అప్పటి అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో కమ్యూనిస్ట్. అతను తర్వాత తన సోదరుడు భాస్కర్తో కలిసి సంగీతం నేర్చుకోవడానికి మద్రాసుకు వెళ్లారు. వారి తల్లి ఇంటి రేడియోని అమ్మి సంపాదించిన కేవలం 400 రూపాయలు మాత్రమే వారి వద్ద ఉన్నాయి. నగరంలో వారికి ఎవరూ తెలియదు.

మద్రాసులో అతను మాస్టర్ దండరాజ్ వద్ద శిష్యుడయ్యాడు. ఆయన అతని అపారమైన ప్రతిభను ప్రోత్సహించారు. ఒక అద్దె బ్యాండులో గిటార్ వాయించారు. ఇళయరాజా సంగీత అభిరుచి ఆ రోజులో స్వరపరిచిన సినిమా సంగీతానికి చాలా భిన్నంగా ఉండేది. అతను నేర్చుకోవడానికి చాలా సమయం వెచ్చించినప్పటికీ సినిమాల కోసం సంగీతం ఎలా రూపొందించబడుతుందో అతను గ్రహించలేకపోయాడు. అయితే 1975లో ఇళయరాజా మామూలుగా పాడిన ఒక పాటను చిత్ర నిర్మాత పంచు అరుణాచలం ముగ్ధుడై తమిళ చిత్రం అన్న కిలి కోసం పాటను మరియు చిత్ర సంగీతాన్ని స్వరపరచమని అతనికి పురమాయించాడు.

ఇళయరాజా తన సినిమా స్కోరులో తమిళ జానపద సంగీతాన్ని ఉపయోగించడం భారతీయ చలనచిత్ర స్కోర్ పరిసరాలలో కొత్త జీవితాన్ని నింపింది. 1980ల మధ్య నాటికి అతను దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో స్వరకర్త మరియు సంగీత దర్శకుడిగా పేరు పొందుతున్న స్థాయిని పొందడం ప్రారంభించాడు. అతను కన్నదాసన్, వాలి, వైరముత్తు, కురుప్, శ్రీకుమారన్ తంపి, వేటూరి, ఆచార్య ఆత్రేయ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి భారతీయ కవులు మరియు గీత రచయితలతో కలిసి పనిచేశారు. ఉదయశంకర్ మరియు గుల్జార్ అతని కంపోజిషన్లలో చాలా వరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి మరియు కెఎస్ చిత్ర పాడారు.

ఇళయరాజా యొక్క మొదటి రెండు సినిమాయేతర ఆల్బంలు భారతీయ మరియు పాశ్చాత్య శాస్త్రీయ సంగీత సమ్మేళనంలో చేసిన అన్వేషణలు. మొదటిది హౌ టు నేమ్ ఇట్, కర్ణాటక సంగీత గురువు త్యాగరాజు మరియు జేఎస్ బాచ్ కు అంకితం చేయబడింది. ఇందులో కర్ణాటక రూపం మరియు రాగాలతో పాటు బాచ్ పార్టీటాస్, ప్యూన్స్ వంటి బరోక సంగీత శైలుల సమ్మేళనం ఉంది. రెండవది నథింగ్ బట్ వింగ్, వేణువు విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా మరియు

వేళ్ళలో అతను కోవిడ్-19 మహమ్మారి మధ్య పనిచేస్తున్న ప్రజలకు నివాళిగా భారత్ భూమి అనే పాటను స్వరపరిచారు. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ పాట వీడియోని ఇళయరాజా తన యూట్యూబ్ ఛానల్లో మే 30, 2020 తమిళం మరియు హిందీలో విడుదల చేశారు. ఈ యాప్లో తన పాటలు మాత్రమే కాకుండా ప్రతి పాట ఎలా రూపొందించబడింది, నిర్మించబడింది, అందించబడింది అనే దాని గురించి, తెర వెనుక ఆసక్తికర విషయాలు అలాగే సహకారాలు వంటివి కూడా ఉంటాయని ఆయన చెప్పారు. 1981లో వచ్చిన రామ్ లక్ష్మణ్ చిత్రంలోని ఇళయరాజా పాట నాన్తాన్ ఉంగపంగా, 2012లో వేసవి ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్లేలిస్ట్ లో భాగంగా ఉంది. ఇళయరాజా తన సోదరి కుమార్తె జీవాను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఆమెతో 3 పిల్లలు ఉన్నారు, కార్తీక్ రాజా, భవతరణి మరియు యువన్ శంకర్ రాజా. వీరందరూ సినీ సంగీత దర్శకులు మరియు గాయకులు. జీవా 31 అక్టోబర్ 2011 మరణించారు. ఆయన సోదరుడు గంగే అమరన్ కూడా తమిళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడు, గీత రచయిత. ఇళయరాజా క్రైస్తవుడిగా పుట్టి పెరిగినప్పటికీ హిందూ మతంలోకి మారారు. తమిళం హిందూ ఋషి రమణ మహర్షి తన ఆధ్యాత్మిక గురువులుగా భావిస్తారు.

ఇళయరాజా ఒక సంగీత వారధి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో 1000కి పైగా సినిమాల్లో దాదాపు 5000కు పైగా పాటలకు బాణీలందించారు. ఎక్కువగా తమిళ సినిమాలు చేశారు. ఆయన సంగీతం వల్లే చాలా సినిమాలు విజయాన్ని సాధించాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ లయరాజు పాటలకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో నేపథ్య సంగీతానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. శ్రీరామరాజ్యం, సాగర సంగమం, సీతాకోక చిలుక, రుద్రవీణ, జెంటిల్మెన్, కిల్లర్, అభినందన, ఘర్షణ, ఛాలెంజ్ వంటి ఎన్నో మర్చిపోలేని సినిమాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

మధుమంజరి శీర్షికన స్వర మహర్షి ఇళయరాజ చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి సుంకరనేని స్వాతి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈరోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీ దాసరి వెంకటేశ్వరరావు.

0: ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలో ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క గారు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్థూపం వద్ద పూలగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గురించి వివరించారు.
1: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పిఎం కుసుమ్ పథకం

కింద ఖమ్మం జిల్లాలోని 55 మంది రైతుల పొలాల్లో 92 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పీపీఎల్ని కుదుర్చుకోవటం జరిగింది. సోలార్ స్వయం సమృద్ధి లక్ష్యంగా బోనకల్ మండలంలోని 22 గ్రామాలలో పాటు సిరిపురం, లక్ష్మీపురం, చెరుమాధారం, రఘునాథపాలెం, శ్రీరామగిరి, లచ్చగూడెం గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయటం జరిగింది. బోనకల్ మండలంలో 71 పనులకు 16.04 కోట్ల వ్యయంతో మంజూరు చేయగా సంబంధిత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్రంలో మోడల్ సోలార్ గ్రామాల కార్యక్రమం కింద రాష్ట్రంలో తొలి విడతలో 81 గ్రామాలను ఎంపిక చేసి ప్రతి గృహానికి 2 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు, వ్యవసాయ మోటార్లకు 7.5 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లను మొత్తం 1380 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాం. స్వశక్తి మహిళా సంఘాల్లోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా విస్తృత చర్యలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ రుణాల పంపిణీకి కార్యాచరణ రూపొందించి తొలి 2.5 ఏళ్లలోనే 66,000 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశాం. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. వడ్డీ లేని రుణాల పథకం కింద జిల్లాలోని 52,059 స్వశక్తి మహిళా సంఘాలకు 57,15 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేసి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాం. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000కు పైగా స్వశక్తి భవనాల నిర్మాణం చేపట్టగా జిల్లాలో 458 వివో భవనాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ఎరుపాల మండలం వెంకటాపురం గ్రామంలో 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు స్థాపన వంటి పలు రంగాలలో మహిళలకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాం. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనే మహాత్మా గాంధీ ఆశయ స్ఫూర్తితో ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 100,17,00,000 వ్యయం చేసి 1.23 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం. ఈ కార్యక్రమాల ద్వారా సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, సీసీ రోడ్ల నిర్మాణం, పిల్ల కాలువలు, ఇతర కాలువల పూడికతీత పనులను విజయవంతంగా పూర్తి చేసి గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నాం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కింద 1,759 సంఘాలకు 282,08,00,000 బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ చేశాం. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. తెలంగాణలో ఏ చిన్నారి కూడా ఖాళీ కడుపుతో పాఠశాలకు వెళ్లకూడదనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి, భవిష్యత్తుకు బలమైన పునాది వేయనున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలోని 1,187 ప్రభుత్వ పాఠశాలలోని 61,065 మంది విద్యార్థులకు అల్పాహార పథకం, 6,300 మంది ఇంటర్ విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన పథకం లబ్ధి చేకూరనున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేందుకు జిల్లాలో 5 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను 1,20,00,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలున్న మానవ వనరులు తయారు చేయడానికి ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించింది. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున మొత్తం 5 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు 2,000 స్కాలర్షిప్ అందిస్తుంది. ఖమ్మం జిల్లాలో అమలు చేసిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం ఫలితంగా చదివే సామర్థ్యం

0: కలిగిన విద్యార్థుల శాతకం 11 నుంచి 85% పెరిగింది. 28 పిఎం శ్రీ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్లు, మరమ్మతు పనులు పూర్తి చేశాం. జిల్లాలో 19 సమ్మర్ క్యాంపులు నిర్వహించాం. 10వ తరగతి ఫలితాల్లో 95% పైగా ఉత్తీర్ణత నమోదైంది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని 954 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తి చేశాం. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. కూసిమంచు మండలంలో 5 కోట్ల రూపాయలతో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల నిర్మాణాలు చేపట్టాం. పాలేరు నియోజకవర్గ ప్రాంతంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేశాం. జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయటమే కాకుండా శాశ్వత భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాం. ఖమ్మం వైద్య కళాశాల సంబంధించి శాశ్వత భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం. ధరణి చట్టంతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతాంగానికి భూమిపై సాధికారత కల్పించడం కోసం భూభారత్ చట్టం రూపకల్పన చేసి సాగు చేస్తున్న రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. గత ఏడాది రెవెన్యూ సదస్సులు నిర్వహించి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన రైతులకు భూమి పట్టా దత్తరాస్తును అందించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం 1,12,442 సాదా బైనామా దరఖాస్తులను వేగంగా పరిష్కరించి అర్హులైన దరఖాస్తుదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించడకు రెవెన్యూ యంత్రాంగం శరవేగంగా పనిచేస్తుంది. భూభారతి పోర్టల్ ద్వారా గత ఏడాది కాలంలో సుమారు 8,500 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల రంగంలో పలు కీలక ప్రాజెక్టులు వేగంగా అమలు చేస్తుంది. సీతారామ ఎత్తిపోతల పథకం కింద రాజీవ్ లింక్ కెనాల్ పనులు పూర్తి చేసి వైరా రిజర్వాయర్కు అనుసంధానం చేసి రైతులకు సమృద్ధిగా గోదావరి జలాలు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో భాగంగా యాతాలకుంట టన్నెల పనులు విజయవంతంగా పూర్తి చేశాం. రఘునాథపాలెం మండలంలో చెరువులకు సాగునీరు అందించేందుకు మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసి 2,412 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాం. వైరా మండలం సానా లక్ష్మీపురం గ్రామ రామలింగేశ్వర స్వామి దేవాలయ సమీపంలో 4,67,00,000 అంచనాతో వైరా నదిపై చెక్ డ్యాం పనులు, 42,10,00,000 అంచనాతో చేపట్టిన వైరా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ పనులు, మదిర మండలం సిరిపురం వద్ద వైరా నదిపై 5,43,44,000 అంచనాతో చెక్ డ్యాం నిర్మాణ పనులు పురోగతిలో ఉండగా ముదిగొండ మండలం పండ్రేపల్లి సమీపంలో మున్నేరు నదిపై ఆనకట్ట బ్యాలెన్స్ పనులు 33,24,48,000 అంచనాలతో ఒప్పంద దశలో ఉన్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ.
1: ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు సన్మానం అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన కేంద్రంలోని ప్రగతి మైదానంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్థూపం వద్ద పూలగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. పోరాడి సాధించిన తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం అయిన సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు

0: జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ,
1: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 12 ఏళ్లు నిండాయి. ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాభివందనాలు. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రణామాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. గ్రామ వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి వేగవంతంగా పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ 99 రోజుల కాలంలో పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవల సరళీకరణ, ఉపాధి అవకాశాల కల్పన, మహిళల ఆర్థిక సాధికారిత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వివిధ అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్లు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 10 వారాల పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మరింత వేగం తీసుకొచ్చారు. తద్వారా ప్రజా కేంద్రిత పాలనను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతును రాజును చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వ చారిత్రాత్మక చర్యలు చేపడుతోంది. దేశంలో తొలిసారిగా 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా రైతు బంధు, అనేక రైతాంగానికి సంక్షేమ సంబంధించినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యాన వన పట్టు పరిశ్రమల శాఖకు సంబంధించి దేశంలోనే మన జిల్లాకి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆయిల్ ఫామ్, కోకో సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో మన జిల్లా 88,438 ఎకరాల్లో, ఆయిల్ ఫామ్ 657 ఎకరాల్లో అంతర పంటగా కోకో సాగుతో అభివృద్ధిలో, బిందు సేద్యం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రైతులకు 100% మీద, బీసీలకు, చిన్న సన్నకారు రైతులకు 80% మీద మనం ఉచితంగా ఫామ్ మెకనైజేషన్ తోటి పాటు డ్రిప్ ఇరిగేషన్ కూడా అందిస్తున్నాం. నీటిపారుదల శాఖకు సంబంధించి ఉభయ జిల్లాలకు సంబంధించినటువంటి మన యొక్క సీతారామ ప్రాజెక్టు, గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన 15 తారీఖున మన ప్రారంభోత్సవం చేసి ఇంకా దానికి కావలసినటువంటి నిధులను కూడా పెద్ద ఎత్తున సమకూర్చి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా అనుమతి ఇచ్చి ఇంకా మిగిలినటువంటి 4,000 కోట్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. రాజీవ్ లింక్ కెనాల్ని కేవలం 6 నెలల్లో పూర్తి చేశాం. రేపు నాగార్జున సాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి జలాలతోటి ఆయా ఆయకట్టుని స్థిరీకరించేటటువంటి అవకాశాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలోనే సొత్తుపల్లి ప్రాంతానికి ట్రంక్ను కూడా ఉపయోగించి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. త్వరలోనే సత్తుపల్లి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా పినపాకకు సంబంధించి మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం రేపు రాబోయే నెలలోనే ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి తుమ్మల చెరువుకి నీటి సౌకర్యాన్ని కల్పించి పినపాక నియోజకవర్గంతో పాటు కొత్తగూడెం, అశ్వారావుపేట, వైర, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకి గోదావరి జలాలను అందించేటటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా రహదారులకు సంబంధించి మీకు తెలుసు, కొత్తగూడెం పట్టణం కొత్త జిల్లాగా ఏర్పాటు చేసుకోవటమే కాకుండా దీనికి జాతీయ రహదారులు అనుసంధానం చేసుకున్నాం. ఈరోజు కొత్తగూడెం నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లేదానికి కూడా 2వ రహదారి కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారులకు సంబంధించి ఈ యొక్క ఖమ్మం జిల్లా ఈ రోజున కొత్తగూడెం జిల్లాతోటి పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాద్రిని కలుపుతూ జాతీయ రహదారులు మనం కొనసాగించుకుంటున్నాం. దీనికి సంబంధించి రైల్వే లైన్ కూడా పాండురంగాపురం నుంచి సాకేతపురి వరకు, అంటే సారపాక వరకైనా కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. దానికి రైల్వే లైన్ ఏర్పాటు భద్రాద్రి పుణ్యక్షేత్రానికి ఉండాలని, అదేవిధంగా విద్యార్థులకి డైట్ ఛార్జీలు పెంచి ఈనాడు అందరి పిల్లలు విద్యను అభ్యసించేటటువంటి విధంగా జిల్లా యంత్రాంగం, దానికి ITDA, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని మన జిల్లాకే ప్రసాదించడం జరిగింది.

0: డాక్టర్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి యొక్క పేరు మీద ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించుకున్నాం. దాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి తలమానికంగా మనం తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించాం. అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ దానికి సంబంధించినటువంటి అంశాలు, ఏ రకమైనటువంటి పేదలకి వైద్య సహాయాలు అందించాలో అన్ని ఆసుపత్రులను కూడా కొత్తగూడెం జిల్లా అగ్రభాగాన్ని ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని మొక్కజొన్నల్ని సేకరించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశవ్యాప్తంగా ఎంత సేకరించారో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే నిన్నటికి 65 లక్షల మెట్రిక్ టన్నులు మనం సేకరించాం. అదేవిధంగా గృహజ్యోతి కింద విద్యుచ్ఛక్తి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా రైతాంగంతో పాటు డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ కరెంట్కి ఏ మాత్రం కూడా లోటు లేకుండా మన విద్యుత్ కేంద్రాలని మనమే శాంక్షన్ చేసుకున్నాం. మహాలక్ష్మి పేరు మీద ఇప్పటికే మహిళలకి ఉచిత బస్ సర్వీస్ తోటి పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలకి కూడా రూపకల్పన చేశాం. ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడా లేదు భారతదేశంలో. ఒకేసారి 3500 నియోజకవర్గాలకు ఇచ్చాం. పెద్ద ఎత్తున నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాలో 100,000 ఇళ్లకి ప్రారంభోత్సవం చేసుకున్నారు. మళ్ళీ 2-3 నెలల్లో మరొక 100,000 ఇళ్లు ప్రారంభోత్సవం చేసుకుంటాం. ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే 4.5 లక్షల ఇళ్లు రాష్ట్రంలో నిర్మాణం చేయాలి. గిరిజన ప్రాంతమైనటువంటి, మారుమూల ప్రాంతమైనటువంటి గిరిజన సోదరి సోదరి మండలి ఎక్కడైనా సరే గుడిసెలో మన వాళ్ళు ఉండకూడదు, అందరూ పక్కా భవనంలోనే ఉండాలి, అదే ఇందిరమ్మ కోరిక అని చెప్పి ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. గిరిజన అభివృద్ధి శాఖ దాన్ని కూడా పరిశీలించి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా వైద్య సౌకర్యాలతో పాటు నీటిపారుదల రంగాన్ని, రహదారుల్ని, అదేవిధంగా పెద్ద ఎత్తున గిరిజన ప్రాంతం ఉన్నటువంటి మన జిల్లాని ఐటీడీఏతో పాటు జిల్లా యంత్రాంగం మనస్ఫూర్తిగా మనసు పెట్టి పనిచేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం కలిసి ఉండేటట్టుగా అన్నదమ్ముల్లాగా అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కలిసిమెలిసి ఈ యొక్క కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధిని సాధించేదానికి మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనందరం మళ్ళీ దీక్షపోని ఈనాడు జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో 4347 సంఘాలు, మహిళా శక్తి, 167 పేద ప్రాంత సమాఖ్యలు, 4 పట్టణ సమాఖ్యలు ఉన్నాయి. 25-26 సంవత్సరానికి గాను పట్టణ పేదల స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద 172.10 కోట్ల ₹1,276 సంఘాలకు మంజూరు చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా జిల్లాలో 9 RTC బస్సులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క గిరిజన జిల్లా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని, మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్నటువంటి జిల్లాలో జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపడంలో ప్రజలు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
1: ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల ప్రగతిని వివరించే స్టాల్స్ ను మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభించి పరిశీలించారు.

0: కొత్తగూడెం సింగరేణి ప్రకాశం స్టేడియంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీ కె వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వరరావు సింగరేణి ఎస్ఎన్పిసి స్కౌట్స్ ఎన్సిసి కలర్ పార్టీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథి సింగరేణి ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,
1: ఎంతో మంది త్యాగాలు చేసి దశాబ్దాల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న గొప్ప రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ప్రతి తెలంగాణ పౌరుడు కూడా గర్వించదగ్గ దినం, ఆనందించదగ్గ దినం, మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకునే గొప్ప రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ రాష్ట్రం ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో మన సింగరేణి కూడా అలాగే అభివృద్ధి చెందాలని ఎప్పటికప్పుడు యాజమాన్యంతో కలిసి పనిచేస్తూ తగిన సలహాలు అందిస్తూ గొప్ప భూమిక పోషిస్తున్న మన గుర్తింపు సంఘం, మన ప్రాతినిధ్య సంఘం ఎప్పుడు కూడా సింగరేణి అభివృద్ధి జరగాలి, కొత్త ప్రాజెక్ట్స్ రావాలి, వెల్ఫేర్ రెమ్యూనిటీస్ ఇంకా పెరగాలి, మరి కొత్త కార్యక్రమాలు చేయడం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఏది అనుకున్నామో అది మన సింగరేణి మంచి జరుగుద్ది, మన ఎంప్లాయీస్ మంచి జరుగుద్ది. మనం 140 సంవత్సరాలు చేరుతున్న సింగరేణి ఇంకా 100 సంవత్సరాలు కూడా ఉండడానికి మరి ఏవైతే ప్రణాళికలు వేస్తున్నామో ఈ నేను చెప్పిన ఈ బృందం అంతా కూడా మనకి ఎంతోమంది 65 దాకా సీనియర్ జిఎంస్ ఉన్నారు, 2300 మంది ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, 38,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇండైరెక్ట్గా 30,000 మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే దీంట్లో ఈ సంస్థ యొక్క అభివృద్ధిలో భాగస్వాములైన కాంట్రాక్టర్స్ కావచ్చు, ఓపీఆర్ కావచ్చు, కోల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఇంకా సోలార్ కావచ్చు, రకరకాల స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ ఈ సింగరేణి అభివృద్ధిలో నిత్యం మరి పార్టిసిపేట్ చేస్తూ ఈ సంస్థ అభివృద్ధికి కృషి ఇస్తానని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని మీకు తెలియజెప్పదలుచుకున్నాను. 3 తరాల వాళ్ళు పనిచేస్తున్న సంస్థ ఏదైనా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంది అంటే మా తాతగారు, మా నాన్నగారు, ఆ తర్వాత నేను ఇదే సంస్థలో పనిచేస్తున్నా అని చెప్పగలిగే సందర్భం లాంటిది వచ్చే కంపెనీ ఏది ఉందా అంటే అది సింగరేణి కాలేజీ అని మనం గట్టిగా మనస్ఫూర్తిగా నమ్మాలి. ఈ సంస్థ 40,000 మంది ఎంప్లాయీస్, 80,000 మంది పెన్షనర్స్ దిశ దిశలా ఎక్కడెక్కడో స్ప్రెడ్ అయిపోయి మరి వారు వారి యొక్క సర్వీస్ మొత్తం కూడా పనిచేస్తూ మరి ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సింగరేణి అభివృద్ధిని కోరుతున్నారంటంలో మనకేమాత్రం సందేహం లేదు. మన గౌరవ సైన్యముడి గారు కూడా నిత్యం ప్రతి సమస్యని పరిష్కారం చేస్తూ ఇది సింగరేణికి అవసరం, మన ఎంప్లాయీస్కి అవసరం, ఇది చేస్తే తప్పకుండా ముందు పోతాం అనే విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడే కాన్ఫరెన్స్ కాల్లో, గ్రూప్ కాల్లో, మీటింగ్లు పెట్టకుండా, ఒక్క ఫైల్ కూడా పెండింగ్ పెట్టకుండా మన గౌరవ సైన్యముడి గారు క్లియర్ చేస్తూ మనకి నిత్యం మనకు వెంట ఉన్నారనే విషయం మనం మర్చిపోతాం నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. సో మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే 41-49% స్టేక్ ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా సింగరేణి గురించి ఎప్పుడు మంచి కోరుతారనే విషయం మనం మర్చిపోవద్దు. ఇలా మంచి కోరుతూ ఎప్పుడు మన అభివృద్ధి కోరుతూ మన సంస్థ ఇంకా ఎక్కువ బాగా నడవాలి, ఇంకా ఎక్కువ ఉత్పత్తి పెంచాలి, ఉత్పాదక పెంచాలి, ఎంప్లాయ్మెంట్ మెయింటైన్ చేసుకోవాలి, గనులు విస్తరించాలి, ఇతర రంగాలు కూడా విస్తరించాలి, ఇలా డైవర్సిఫికేషన్లు పోవాలి అని నిత్యం మనని మీటింగ్లు పిలిచి చెప్పి మన ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దానికి స్పందించి పూర్వీకులు అప్పుడు చెప్పిన కంపెనీని మన తర్వాత వాళ్ళకు కూడా దాన్ని ఇంకా అభివృద్ధి చేసి వాళ్ళ చేతిలో పెడితే ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి దీని యొక్క అభివృద్ధి ఈ రాష్ట్రంలో 7 జిల్లాల్లో విస్తరించిన విషయం మర్చిపోవద్దు. ఉత్తర తెలంగాణ మొత్తం ఖమ్మం నుంచి అటు ఆసిఫాబాద్ దాకా మన తెలంగాణ మీద ఉత్తర తెలంగాణ మొత్తం విస్తరించున్న ఈ యొక్క సంస్థ యొక్క అభివృద్ధి తెలంగాణ జీడిపిలో కానీ తెలంగాణ అభివృద్ధిలో కానీ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయనే విషయం మనం మర్చిపోవద్దు. అందరం కూడా స్పందించాలి, స్పందిస్తూ చక్కగా పనిచేయాలి. మన డెసిషన్ మేకింగ్లో భాగస్థులై ఉండి ఈరోజు సంస్థ యొక్క అభివృద్ధిలో ప్రతి ఎంప్లాయీ, ప్రతి ఆఫీసర్ కూడా కృషి చేపట్టే మనం ప్రతి సంవత్సరం టార్గెట్లు మనం తీసుకోగలుగుతున్నాం. గత సంవత్సరం వరకు కూడా మనం అన్ని సాధించుకున్నాం. ఒక 25-26 మాత్రం కొంచెం వెనకబడ్డాం, బట్ 26-27 నుంచి మళ్ళీ మనం సింగరేణి సత్తా

0: సాడుతూ మనం పెట్టిన వార్షిక లక్ష్యాలని అవలీలుగా ప్రతి మైను ప్రతి డిపార్ట్మెంటు సాధిస్తారని గట్టి నమ్మకంతో మేనేజ్మెంట్ ఉందన్న విషయం మీకు తెలియజేస్తుంది.
1: తెలంగాణ ఆవిర్భావ దిన సందర్భంగా మనం గట్టిగా ప్రతిజ్ఞ చేయాలని, గట్టిగా మనం మనస్ఫూర్తిగా రీడెడికేట్ అయిపోయి మన సంస్థ అలాగే మన రాష్ట్ర తర్వాత మన దేశ అభివృద్ధికి మనం కృషి చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు.
2: ఆర్ఎస్

మరింతవరకు ఈరోజు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీ దాసరి వెంకటేశ్వరరావు.

0: చిత్రగీతలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా బ్రహ్మోత్సవం చిత్రం కోసం కార్తీక్ గానం చేసిన ఈ పాట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో తరువాతి పాట ఆచార్య చిత్రం కోసం హారిక నారాయణ్ సాహితీ గణం చేసిన ఈ పాట.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: కార్యక్రమంలో చివరిగా అలవైకుంఠపురంలో చిత్రం నుండి ఈ పాట.

0: చిత్రగీతలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జానపద గేయాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: దొరగారి జీతగాడ దొర ఎడ్ల.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలకు గవర్నర్ దంపతులు హాజరయ్యారు. జై తెలంగాణ అనేది కేవలం నినాదం కాదని, అది ఆత్మగౌరవం, ఐక్యత, స్వీయ గుర్తింపు కోసం సాగిన ఉద్యమానికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైందని ఆయన గుర్తు చేశారు. వేడుకల సందర్భంగా ఒగ్గుడోలు, బోనాలు, గుసాడి, కోలాటం, డప్పు, బంజారా కళాకారులు నిర్వహించిన పెరేడ్ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటింది. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక తరుణం

0: లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్తూ ప్రత్యేక రాష్ట్ర సాకారం కోసం అలుపెరగని పోరాటం చేసిన అమరవీరుల త్యాగాలను కొనియాడారు. తెలంగాణలో న్యాయవాదుల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా లాయర్లు ఎదురుచూస్తున్న తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఈ న్యాయవాదుల రక్షణ చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల లాయర్లపై పెరుగుతున్న దాడులు బెదిరింపులు నరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారు. ఇకపై న్యాయవాదులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిర్ణయం పట్ల న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వివరించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో పంటల వైవిధ్యతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశానికి హాజరై సలహాలు అభిప్రాయాలు పంచుకునేందుకు ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపాలని సూచించారు. పేద ప్రజల సొంతింటికలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈవేళ నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ గృహాల మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు కాజీపేట మండలం న్యూ సాయంపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని మంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు గృహప్రవేశ కానుకలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా 677 మహిళా స్వయం సహాయక సంఘాలకు 57,38,00,000 రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ వర్షాకాలం ప్రారంభం కానున్నందువల్ల వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచి పచ్చదనం రూపొందించేలాగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ్ మహాభియాన్ 2026 జిల్లా శిక్షణ శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈరోజు ప్రారంభించారు. కార్యకర్తల్లో పార్టీ సిద్ధాంతాలు, సేవాభావం, ప్రజాసేవ పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతిభను ప్రోత్సహించడం ద్వారానే సమాజం అభివృద్ది సాధ్యమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేశారు. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని కేటీఆర్ చెప్పారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపారల్ పార్క్ మార్కెట్ యార్డులను జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆదేశ్ శ్రీనివాస్,
1: రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసేటువంటి క్రమంలో నిన్నటి రోజు వరకు 2,75,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని జిల్లా యంత్రాంగం కొనుగోలు చేయడం జరిగింది. రైతు యొక్క ధాన్యాన్ని దిగుబడి పెరిగిన సందర్భంలో కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేయించేప్పుడు ఒక లక్ష్యంలో మరో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ కొనుగోలు అన్ని కూడా పూర్తి చేస్తున్నారు.
0: తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్లో రాష్ట్రావతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ ఎండీ వై నాగిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ జెండా కోట్లాది మంది ఆత్మగౌరవ నినాదమని అన్నారు. ఆర్టీసీ రాష్ట ప్రగతిలో కీలక భాగస్వామిగా నిలిచిందని, సిబ్బంది క్రమశిక్షణ వల్లే సంస్థ దేశంలోనే రోల్ మోడల్గా ఎదిగిందని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలియజేసింది. 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సింగరేణి గనుల వద్ద ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి శ్రీరాంపురే

0: జిల్లాల్లో కార్మికులు గనుల వద్ద జాతీయ జెండాలు ఎగరవేశారు. మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,
1: తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కావడంలో అమరవీరులతో పాటు సింగరేణి యొక్క ఎంప్లాయీస్ యొక్క పోరాటం చాలా ఉన్నదనేది గర్వంగా చెప్పగలుగుతాం. ఈ రోజు మనము మన తెలంగాణని అభివృద్ధి చెందడంలో మన సింగరేణి పాత్ర ఎంతైనా ఉంది. సింగరేణి ద్వారా అప్పుడున్న టర్న్ ఓవర్ సుమారుగా 10,000 కోట్ల లోపులనే ఉండేది. ఇప్పుడు 35,000 కోట్ల ఎవో టర్న్ ఓవర్ తో సింగరేణి మన రాష్ట్రంలోనే నెంబర్ 1 పబ్లిక్ సెక్టర్ గా ఎదుగుతుంది.
0: హైదరాబాద్ సింగరేణి భవన్లో తెలంగాణ రాష్ట విభావ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మన్ ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే రాష్ట్రానికి మనమిచ్చే గౌరవమని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ సందనం స్వీకరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ వెబ్ బిర్లాయిలే అన్నారు. జనగామ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 62 ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే కడియం శ్రీహత్తో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు. అభివృద్ది సంక్షేమ పథకాల్లో మంచిర్యాల జిల్లా ముందుకెడుతోందని, ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాలరావు అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నగరాన్ని మాదక ద్రవ్యరహితంగా నగరంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. శంషాబాద్ రాజేంద్రనగర్ జోన్ల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగదారులు, పెడ్లర్లు 100 మందికి ప్రత్యేక కౌన్సిలింగ్ పునరావాస సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. హైదరాబాద్ హైటెక్స్ లో థ్రెడ్ పోచంపల్లి పేరిట ఈ వస్త్ర ప్రదర్శన ఏర్పాటవుతుంది. విశేషాలు మరొకసారి. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

తదితర వివరాలు వింటారు. ఆకాశవాణి పుట మరి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కోర్సులో వాటి వివరాలు. 6:50 వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత పరిచయ కార్యక్రమం, వరి సాగులో అనువైన రకాలు ప్రసంగం, ఇంకా రైపనింగ్ చాంబర్స్ ఉపయోగాలు కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్. 8:03 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలపై రేడియో నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి. 10:12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 2వ భాగం. అనంతరం 10:35 ఆపాత మధురగీతల కార్యక్రమం మధురిమ ప్రసారం అవుతుంది. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు శ్రీమతి జి శుభలక్ష్మి సమర్పించు సుభాషితం 6:35 రైతు సంవత్సరంలో బీరసాగు యాజమాన్య పద్ధతులు 7:15 ఆరోగ్య కార్యక్రమంలో నడకకు కొత్త జీవం తుంటి మార్పిడి 7:30 తిరిగి 4:00 సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి 7:45 క్రీడాలోకం క్రీడా సమీక్ష 8:00 సమాచార ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట తిరిగి మధ్యాహ్నం 3:30 ఏక చిత్రగానం రేపు ఉదయం 10:03 90 వసంతాల ప్రజా సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం చిత్రగీతాలు 2 మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇర్షాద్ ఖాన్ గారి సితార్వాదనం 12:40 కార్మికుల కార్యక్రమంలో బాలకార్మిక చట్టాలు అవగాహన ప్రసంగం మరియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగిన వేడుకలలో సింగరేణి ప్రగతి గురించి డైరెక్టర్ శ్రీ కె వెంకటేశ్వర్లు గారి వివరణ 2:30 మహిళలు మహారాణులు ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874429530 మరొక ఫోన్ నంబర్ 2950309 సాయంత్రం 5:30 జానపద గేయాలు ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో పాడి పశువుల జాతులు వాటి లక్షణాలు పలు పంటల్లో కలుపు నివారణ చర్యలు జానపద గేయాలు ప్రసారమవుతాయి 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 3 8:35 చిత్రగీతాలు 8:45 సమాచార సంధ్య 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రగీతాలు 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి 10:45 మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమం ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: ఆకాశవాణి యువవాణి యువజనుల కార్యక్రమం యువతకు బాట ఆకాశవాణి మాట.
2: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. విద్యార్థులంతా కూడాను ఇంటర్మీడియట్ చేయాలా డిప్లొమా చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఇంటర్తోనే పీజీ ఇంటిగ్రేటెడ్ క్రేజీ అనేది ఇప్పుడు ట్రెండ్గా మారింది. ఇంటర్ అర్హతతో బ్యాచిలర్స్, దాంతోపాటు పీజీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ట్రెడిషనల్ నుంచి టెక్నికల్ వరకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐఎంలోనూ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ అనేవి నేడు మనం చూస్తున్నటువంటి అధునాతన కోర్సులు. బీఈడీలోనూ ఇంటిగ్రేటెడ్ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్లో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ అర్హతతో బ్యాచిలర్ స్థాయి కోర్సుల్లో చేరడం, ఆ తర్వాత ఉన్నత విద్య కోసం పీజీలో ప్రవేశం పొందడం, ఇది ఒక సాధారణంగా జరిగే ప్రక్రియ, ఇది మనందరికీ తెలుసు. కానీ ఇంటర్మీడియట్ తర్వాత ఒకే ప్రవేశ ప్రక్రియలో బ్యాచిలర్స్ మరియు పీజీ సైతం పూర్తి చేసుకునే అవకాశం

అది ఇక్కడ ఒకటి ఉంది. ఒకసారి కోర్సులో అడుగు పెడితే 5 ఏళ్ల తర్వాత పీజీ సర్టిఫికెట్తో బయటకి మనం రావచ్చు. అందుకు మార్గం ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు. ప్రస్తుతం ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు మొదలుకొని అనేక ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో ఇంటిగ్రేటెడ్ పీజీ విధానం అందుబాటులోకి నేడు వచ్చింది. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఎల్ఎల్బి, బీఈడి ఇలా అన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ ఇంటిగ్రేటెడ్ పీజీ సదుపాయం అనేది నేడు ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్తోనే ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రయోజనాలు, ప్రవేశాలు, విధానాలు, కెరీర్ అవకాశాలపై ఈరోజు మనం కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రాంలు అన్ని విభాగాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. పలు యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి తదితర కోర్సులను అభ్యసించే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ అర్హతతోనే ఇంటిగ్రేటెడ్ బీబీఏ, దాంతోపాటు ఎంబీఏ పేరుతో ఇంటిగ్రేటెడ్ పీజీ విధానంలో ఎంబీఏ కోర్సు పూర్తి చేసుకోను వచ్చు. తాజాగా ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఇంటర్ అర్హతతోనే ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంటర్మీడియట్ అర్హతతోనే 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్సులోనూ అడుగు పెట్టను వచ్చు. ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్తో విద్యార్థులకు పలు రకాల ప్రయోజనాలు లభిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్స్ డిగ్రీ, ఆ తర్వాత మరో ఎంట్రన్స్ రాసే అవసరం లేకుండా పీజీలో ప్రవేశం ఖరారు చేసుకోవచ్చు. టెక్నికల్ ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో సమయం ఆదా అవుతుంది. సంప్రదాయ విధానంలో బీటెక్ 4 సంవత్సరాలు, ఆ తర్వాత ఎంటెక్ మరో 2 సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. అంటే రెగ్యులర్ విధానంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేయాలంటే 6 సంవత్సరాలు పడుతుంది. అదే ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఎంటెక్ ద్వారా 5 ఏళ్లలోనే అటు బీటెక్ పట్టాతో పాటు ఇటు ఎంటెక్ సర్టిఫికెట్ కూడా మనకు చేతికి అందుతుంది. ఎంతో విలువైన 1 ఏడాది సమయం మనకు కలిసి వస్తుంది. వాస్తవానికి బీఈడి పూర్తి చేయాలంటే ముందుగా 3 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మరో 2 ఏళ్లు వ్యవధిలోని బీఈడి చదువుకోవాలి. అంటే మొత్తం 5 సంవత్సరాలు మనం వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఇంటిగ్రేటెడ్ బీఈడి విధానంలో 4 ఏళ్ల వ్యవధిలోనే బీఈడి పట్టా అందుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులకు కెరీర్ పరంగా ఎంతో విలువైన 1 సంవత్సరం ఆదా అవుతుంది. 5 ఏళ్ల వ్యవధిలో ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులు తొలి 3 సంవత్సరాలు బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2 ఏళ్లు పీజీ స్థాయి సబ్జెక్టులను అభ్యసించాలి. తొలి 3 సంవత్సరాలలో బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో సబ్జెక్టులను చదివిన విద్యార్థులు పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 3 ఏళ్ల తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికెట్, 5 ఏళ్ల తర్వాత పీజీ సర్టిఫికెట్ వారికి లభిస్తుంది. 3 ఏళ్ల తర్వాత పీజీ ప్రోగ్రాంలో కొనసాగడం ఇష్టం లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికెట్ అందుకోవచ్చు. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రాంల పరంగా మేనేజ్మెంట్ కోర్సులు ముందంజలో నిలుస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు బీటెక్ పూర్తి కాగానే ఎంబీఏ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. అందుకే పలు ఇన్స్టిట్యూట్లు బి స్కూల్స్ లో బీటెక్, దాంతోపాటు ఎంబీఏ పేరుతో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలు ప్రవేశపెడుతున్నారు. ఫలితంగా విద్యార్థులకు ఒకే సమయంలో అటు టెక్నికల్ స్కిల్స్, ఇటు మేనేజ్మెంట్ నైపుణ్యాలు లభిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పలు యూనివర్సిటీలు ఇంటర్మీడియట్ అర్హతతో బీబీఏ, దాంతోపాటు ఎంబీఏ పేరుతో 5 ఏళ్ల కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తూ ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థులకు బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలోనే మేనేజ్మెంట్ అంశాల బోధన సాగుతుంది. ఫలితంగా డిగ్రీ తర్వాత ఎంబీఏలో అడుగుపెట్టిన వారితో పోల్చుకుంటే ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలకు ఎక్కువ పరిజ్ఞానం లభించే అవకాశం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీలు సైన్స్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, దాంతోపాటు ఎంఎస్సీ వంటి ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తూ ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థులకు ఐఎంఎస్సీ పేరుతో సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ విధానంలో ఎంఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు సదరు యూనివర్సిటీలోనే పీహెచ్డీ ప్రవేశంలో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ విధానం అమలు అవుతూ ఉంది నేడు. సోషల్ సైన్సెస్ విభాగంలోనూ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు క్రేజ్ అనేది నేడు నెలకొంది.

0: సంప్రదాయ బిఏతోనే ఉజ్వల కెరీర్కు ఇవి అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. టిఎస్, జేఎన్యూ వంటి ప్రముఖ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ ఎంఏ పేరుతో పలు ప్రోగ్రామ్స్ అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిలో ఎంఏ స్థాయిలో సోషల్ వర్క్, సోషియాలజీ, రూరల్ డెవలప్మెంట్, ఎన్జీఓ మేనేజ్మెంట్ వంటి స్పెషలైజేషన్లను అందిస్తూ ఉన్నాయి. వీటికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ అనేది నెలకొని ఉంది. దీంతో ఈ కోర్సులు ఉత్తీర్ణులకు చక్కటి కెరీర్ అవకాశాన్ని కల్పించనున్నాయి. ఇంటర్మీడియట్ అర్హతతో లాసెట్, క్లాట్లలో ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, నేషనల్ లా యూనివర్సిటీల్లో లా కోర్సుల్లో అడ్మిషన్స్ లభిస్తుంది. సంప్రదాయ విద్యా విధానం ప్రకారం ఎల్ఎల్బి డిగ్రీ పొందాలంటే 3 ఏళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ, ఆ తర్వాత ఎంట్రన్స్ రాసి మరో 3 సంవత్సరాల వ్యవధిలో ఎల్ఎల్బి కోర్సు అభ్యసించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 6 సంవత్సరాలు లా డిగ్రీ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అదే ఇంటర్ అర్హతతో కేవలం 5 సంవత్సరాలలోనే బిఏ, ఎల్ఎల్బి పట్టా మనం సొంతం చేసుకోవచ్చు. టెక్నికల్ మేనేజ్మెంట్ కోర్సులను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐఐటీలు, ఐఐఎంలు కూడా ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను ప్రవేశపెడుతూ ఉన్నాయి. ఐఐఎం ఇండోర్, రోహ్తక్, రాంచీ, జమ్మూ, బోధ్గయా 5 ఏళ్ల వ్యవధిలో ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ను అందిస్తూ ఉన్నాయి. ఐఐటి చెన్నై ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఐఐటి ఖరగ్పూర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్, దాంతోపాటు ఎంబీఏ ప్రోగ్రామ్ను అందిస్తూ ఉంది. ఐఐటి కాన్పూర్, రూర్కీలు కూడా ఈ తరహా ప్రోగ్రామ్ను అందిస్తూ ఉన్నాయి. సైన్స్ కోర్సులకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఐఐఎస్ఈఆర్లో సైతం బిఎస్, దాంతోపాటు ఎంఎస్ పేరుతో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక లాంగ్వేజ్ ప్రోగ్రామ్లోనూ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను పలు యూనివర్సిటీలు అందిస్తూ ఉన్నాయి. ఆయా లాంగ్వేజ్ కోర్సుల పరంగా ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్, జేఎన్టీయూ ఢిల్లీ యూనివర్సిటీలు ముందంజలో నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రాంల విధానం అన్ని రాష్ట్రాల్లోనూ యూనివర్సిటీల్లోనూ అమలు అవుతూ ఉంది. యూజీసీ గుర్తింపు పొందిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు వీటిని నేడు అందిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తూ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ విధానంలో పీహెచ్డీ సైతం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ విభాగాల్లో ఈ విధానం ఎక్కువగా నేడు అమలవుతూ ఉంది. ఐఐటీలు సహా పలు ప్రముఖ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు గేట్ స్కోర్ ఆధారంగా ఎంటెక్తో పాటు పీహెచ్డీ ప్రోగ్రామ్ను ఆఫర్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ కోర్సుల్లో ఎంఎస్సీ, దాంతోపాటు పీహెచ్డీ పేరిట ఐఐఎస్సీ, టిఐఎఫ్ఆర్ తదితర సంస్థలు ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్ను నేడు అందిస్తూ ఉన్నాయి. ఐఐఎంలలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఐఐఈఆర్లలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఈడి, నేషనల్ లా యూనివర్సిటీల్లో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి, ఐఐటీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్, దాంతోపాటు ఎంటెక్, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో బీఏతో పాటు ఎంఏ, బీఎస్సీతో పాటు ఎంఎస్సీ, బీకామ్తో పాటు ఎంకామ్, పీహెచ్డీ విషయంలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలు నేడు చాలా అందుబాటులోకి వచ్చాయి. సో ఇంటర్మీడియట్ తర్వాత సమయాన్ని ఆదా చేసుకోవాలంటే మీకు ఏ కోర్స్ అయితే ఇష్టమవుతుందో ఆ కోర్సులో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అయిపోండి. మీ సమయాన్ని, మీ యొక్క కెరీర్ని డెవలప్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.
1: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా.

0: యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవి కాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క మోడెం తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకలు అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపి తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల

భాగంలో ఏర్పడి ఈనెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుపధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేదిని మొక్కలపై పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నవేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారము 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యమవుతాయి. లోపం కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే 1 ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ చొప్పున నీళ్లలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈనెల ప్రక్కన కనబడుతుంది. ఈనెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనపడతాయి. మ్యాంగనీస్ లోపము నివారణకు 1.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తొలుసు పురుగు, ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4-6-9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్న జీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతం పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేను పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని ముఖ్యంగా బ్రూ చిట్స్ రాకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు లీటరు పెండా మితాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసి

0: లేదా 400 మిల్లీలీటర్లు క్విజరాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి.
1: చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది కాబట్టి అవకాశం ఉన్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30 నుండి 40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300 నుండి 450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికొచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాప్తి

స్థాయి తెల్లదోమ నివారణకు ఎస్పేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సాన్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలి దశలు ఎక్కువగా ఆశించి ఆకుల్లో రసాన్ని పీల్చి నష్టానికి కలుగ చేయటమే కాకుండా ఆకుముడత అనే వైరస్ ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎసిపేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సాన్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత ఒరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదల వరకు కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్ తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా, పంట కోసిన తర్వాత గింజలు తగినంత

చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము, ధూళి, తాలు, గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.

0: మరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వర్సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి సినిగీతం విందాం. వి చిత్రం కోసం అమిత్ త్రివేది, సాషా తిరుపతి పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: సినీ తమిళనారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 తెలుగులో వార్తలు.
1: ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాన్ని మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
2: युवा हमारी राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
1: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్టపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతీ యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్టపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు ఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీల్లా మిచ్చానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపైన ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయం.

0: అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా భారత్ నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత్ నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
1: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects of
0: జమ్మూ కశ్మీర్ కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్టేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026 నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్టేషన్ కాలపరిమితి ఎప్రిళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్టేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కమిషనర్ కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు చేయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న శ్రద్ద ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్టాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్దం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ అవార్డ్స్ డాట్

0: gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు సంభవిస్తాయి. అలాగే ఇవి తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి పరిచయం వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. పాల దిగుబడి అంటే పాలకున్న డిమాండ్ను బట్టి మరి రైతన్నలు అందరూ కూడా పాడి పశువులను పెంచి అధిక లాభాలు పొందుతూ ఉన్నారు. వాటి పోషణలో ఎలాంటి పశుగ్రాసాలు అందించాలి అనేది ఒక సమస్యగా మారింది. అంటే తెలుసు రైతు సోదరులకు, ఎండుగడ్డి అలాగే పచ్చిగడ్డి దానా ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. కానీ అధిక పాల దిగుబడి రావాలి అంటే మరి ఎలాంటి పశుగ్రాసాలు సాగు చేసుకోవాలి అని అనేక అంశాలు మనకు తెలియజేసేందుకు పశు వైద్యాధికారి ఈరోజు మన స్టూడియోస్కి విచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: ఈ మధ్యకాలంలో రైతులు చాలామంది అధిక పాల దిగుబడి సాధిస్తూ ఉన్నారు, కానీ మేత విషయంలో ఎండుగడ్డి వాడాలా అలాగే పచ్చిగడ్డి వాడాలా, ఎలాంటి దానా వాడాలి అనేది వారికి అదొక సందిగ్ధంలో ఉంది. అసలు ఎండుగడ్డి అంటే ఏంటి, పచ్చిగడ్డి అంటే ఏంటి చెప్పండి
2: సార్. ముఖ్యంగా ఎండుగడ్డి పచ్చిగడ్డి దానా ఇవన్నీ అన్నిటికీ ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైనా సరే వీటి లోపం కనుక వస్తే ఎక్కువ పాల దిగుబడి అంటే ఒక 5 నుంచి 6 లీటర్లు పైన పాడి పశువులు కనుక ఈ ఎండుగడ్డి కానీ పచ్చిమేత కానీ దాణాలో ఉండే విటమిన్లు మినరల్స్, అంటే ఈ దాణా ఎప్పుడైతే తగ్గిపోద్దో ఆ విటమిన్స్ మినరల్స్ లోపం వస్తే దానికి పోషక సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. అందులో ఏంటంటే మళ్ళీ ఉత్పత్తి కూడా తగ్గిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. ఇంకోటి విటమిన్ ఏ అనేది కూడా పచ్చిగడ్డిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ 3 కూడా ముఖ్యమే. ఒక 5 నుంచి 6 లీటర్లు ఇచ్చే పాడి పశువుకి ముఖ్యంగా మనకి ఎండు మేత 6 నుంచి 8 కేజీల వరకు డైలీ అవసరం ఉంటుంది. తర్వాత పచ్చిమేత వచ్చేసి 15 కేజీల పైన 15 నుంచి 30 కేజీల వరకు కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా పచ్చిమేతలో 2 రకాలు ఉన్నాయి, లెగ్యూమ్స్ నాన్ లెగ్యూమ్స్ అంటారు. లెగ్యూమ్స్ అంటేనేమో ఎక్కువ మాంసకృత్తులు ఉన్నది. మాంసకృత్తులు ఎందుకంటే గేదె పెరుగుదలకి చాలా అవసరం ఉంటుంది. ధాన్యపు జాతి అంటే దాంట్లో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. పశువు యొక్క జీవక్రియలకి వాటికి వీటికి ఉపయోగపడుతుంటుంది. పచ్చిమేతల్లోనే మనకి పశుగ్రాసాలు చాలా రకాలు ఉన్నాయి. పశువుల వైద్యశాలకు కూడా సబ్సిడీ మీద అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా దాంట్లో ఏంటంటే ధాన్యపు జాతిలో దాంట్లో ఏకవార్షికాలు అంటే ఒక సంవత్సరంలో

0: పెరిగాయి. తర్వాత బహువార్షికలు అంటే ఒక 3 నుంచి 5 సంవత్సరాలు వరకు కూడా మనకి ఉత్పత్తి అనేది వస్తూ ఉంటుంది దాని గురించి. తర్వాత దాంట్లో ఏకవార్షికాల్లో ముఖ్యంగా మనకి హైబ్రిడ్ జొన్న రకాల్లో PC 23 అని పూసాచారి 23, తర్వాత SSG అంటే స్వీట్ చూడడానికి సార్ తీయగా ఉంటుంది. ఈ ఉన్నాయి రకాలు, 8 అంటే SSG 898, 1 SSG 827 అట్లా రకాలు ఉన్నాయి. దీనికి ఏంటంటే మనకి సబ్సిడీ మీద మనం పశువైద్యశాలను తీసుకుంటా ఉంటారు, చాలామంది బయట కూడా కొనుక్కుంటారు వాటిని. అంటే ఒక ఎకరానికి దాదాపు 16 నుంచి 20 కేజీల దాకా రైతులు అడుగుతూ ఉంటారు.
1: ఏ విధంగా సాగు చేయాలంటారు ఈ రకాలని?
0: ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మొత్తం భూమి అంతా గుల్ల చేయాలి. గుల్ల చేసి మామూలుగా ఇప్పుడు మనం ఎట్లయితే సజ్జలు అంటే వెదజల్లాలి, వెదజల్లేసి దున్నేసి చేసేస్తే మనకి 15 రోజుల్లో మొలకలు వస్తూ ఉంటాయి. ఒక 60 నుంచి 70 రోజుల్లో కూడా మొదటి కోత వస్తుంది. అట్లా ఒక 4 కోతలు వస్తూ ఉంటాయి. 10 నుంచి 15 మెట్రిక్ టన్స్ ఒక ఎకరానికి కూడా దిగుబడి ఉంటుంది సార్.
1: ఈ పచ్చి మేత తిన్న తర్వాత ఎండు మేత కూడా వేయాల్సి ఉంటుందంటారా?
0: ఇప్పుడు ఎండు మేతలో మాత్రం పోషకాలు ఉండవు కానీ కంపల్సరీ ఎండు మేత కూడా అవసరం. ఎండు మేత ఎందుకంటే పాలలో ఫ్యాట్ పర్సంటేజ్కి ఎండు మేత కంపల్సరీ అవసరం. ఎందుకంటే జీర్ణక్రియలో ఒక ఎస్టిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఎస్టిక్ యాసిడే ఫ్యాట్గా మారుతుంది. మనం పాలు విక్రయించేటప్పుడు దాని ఫ్యాట్ పర్సెంట్ బట్టి మనకి పాల ధర అనేది నిర్ణయిస్తూ ఉంటారు. కాబట్టి ఎండుగడ్డ కూడా అన్ని ముఖ్యమే. ఎండుగడ్డలు పోషకాలు ఉండకపోయినా కానీ ఎండుగడ్డ కూడా ముఖ్యం. ఆ ఎండుగడ్డి ముఖ్యంగా మనం వరి మన దగ్గర ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి అది కోత ఇచ్చిన తర్వాత కంకులు కట్ చేసి మామూలుగా వాటిని కుప్పల్లాగా పేర్చి మనం వాడుకుంటా ఉంటున్నాం, అందరికి తెలిసిందే. తర్వాత ఈ మొక్కజొన్న జొన్న కూడా వేస్తూ ఉంటారు ఎక్కువ, అది కూడా చొప్పలా తయారైద్ది. తర్వాత ఇప్పుడు వరిగడ్డలా దాన్ని వేసుకోవడానికి అది పనికిరాదు.
1: దాన్ని ఎండుగడ్డిగా వాడకూడదు అంటారు?
0: ఎండుగడ్డి కూడా మనం వాడలేము. అయితే ఈ మధ్య కొన్ని టెక్నాలజీ ద్వారా వచ్చినాయి, వాటిని ఎండిపోయిన తర్వాత కొన్ని మెషిన్ ద్వారా చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నారు కట్టర్స్ తోటి. అంటే చాఫ్ కట్టర్ అంటే కూడా అనలేము, వేరే టెక్నాలజీ. వాటిని పీసులుగా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడుతున్నారు. కాబట్టి మన టెక్నాలజీ ఇంకా అది ఓన్లీ పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్ లోనే అది ఉంది, మనకి లోకల్ కండిషన్ రాలేదు. కదా చాఫ్ కట్టర్స్ అంటే పచ్చి మీద వేసినప్పుడు ఏదైనా సరే కొంచెం అది గట్టిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేపెరి గడ్డి ఉంది, నేపెరి గడ్డి దాని కాండం గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆకుల వరకు తినేసి కాండాన్ని వదిలి పెడతాయి. కాబట్టి మనకి ఏంటంటే ఎక్కువ వేస్టేజ్ అని వస్తూ ఉంటుంది, అంటే దానికి
1: ఉపయోగించుకోలేకపోతున్నాం.
0: కట్ చేస్తే అవి సింపుల్ గా ఉంటాయి కదా మేస్తాయి. దాంట్లో ఇంకోటి ఏంటంటే మినరల్ మిక్చర్ కూడా దాంట్లో కలిపి వేసుకోవచ్చు. అంటే ఇదన్ని యాజమాన్య పద్ధతిలో కొన్ని డైరీ ఫామ్ లో పాటిస్తూ ఉంటారు ఇవన్నీ.
1: డాక్టర్ గారు, ఈ సీజన్ లో పచ్చిగడ్డి ఎక్కువగా దొరుకుతుంది, ఈ టైంలో కూడా ఎండుగడ్డి వేయాలంటారా? అంటే పాల విక్రయం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఫ్యాట్ కోసం ఎండుగడ్డి అంటే 365 రోజులు వేస్తే మంచిదంటారా?
0: ఒకటి ఫ్యాట్ పర్సంటేజ్ పాల ఉత్పత్తి అనేది ఎక్కువ శాతం జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది, జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. కాదు ఎండుగడ్డి ఏపోయినా కానీ ఒక్కసారి మన దగ్గర ఎండుగడ్డి ఉండదు, ఉండకపోయినా కానీ కంపల్సరీ పచ్చి మేత మాత్రం కంపల్సరీ ఉండాలి. పచ్చి మేత లేకుండా అదే తరకున మన దగ్గర ఎండుగడ్డి ఉందని ఎండుగడ్డి వేస్తూ ఉంటే దానికి పోషక లోపాలను కంపల్సరీ ఏర్పడతాయి. విటమిన్ ఏ లోపం వస్తుంది. విటమిన్ ఏ లోపం వల్ల అంటే విటమిన్ ఏ అంటే ఇప్పుడు పచ్చిగడ్డలు అది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం పచ్చిగడ్డ తగ్గించి ఓన్లీ కొంతమంది ఎండుగడ్డి మాత్రమే మేపుతూ ఉంటారు, మన దగ్గర కూడా చాలా మంది అట్లా చేస్తూ ఉంటారు తెలవక. అట్లా దానివల్ల ఏమైందంటే విటమిన్ ఏ అనేది లోపం వల్ల తొందర ఎదగ రాపోవటం, ఎద సమస్యలు, చూలు కట్టకపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. అది ఫెయిల్ అవుతూ ఉంటుంది, మన దగ్గర పాల ఉత్పత్తి పెరుగుతుంది, ఈతల మధ్య కూడా వ్యవధి పెరిగి మనకి ఉత్పత్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈతల మధ్య వ్యవధి కూడా
1: అంటే పశుగ్రాసాల వల్ల కూడా ఏదకు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మంచి బలవర్ధకమైన ఆహారం అందించాలి. సరే అండి, పచ్చి మేత ఎండు మేత అందిస్తున్నాం, ఇక దానా విషయం, దానా ఏ విధంగా అందించాలి, ఎలాంటి దానా అందించాలి?
0: ఇప్పుడు దానాలో కూడా మనకి ఎక్కువ దొరికేది మన ఈ తవుడు దొరుకుతూ ఉంటుంది. ఈ తవుడులో ఎక్కువ దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉండవు కానీ శక్తికి అవసరం, ఏదైనా యాక్టివిటీ అనేది బాగా అవసరం. ఇప్పుడు శక్తికి అది బాగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ తర్వాత ఇంకా వేరుశనగ చెక్కలు, పత్తి చెక్కలు ఇవి కూడా ఉంటాయి, దాంట్లో ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అవి కూడా ఒక్కోసారి ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువ పాలు ఇచ్చే వాటికి. ఈనగానే ఎక్కువ అవసరం ఉంటుంది, అవి వేస్తే కూడా బాగుంటుంది. ఒక 1/4 కిలో అట్లా వేస్తూ ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా అంటే పెద్ద పెద్ద డైరీ ఫామ్లో కానీ, ఇప్పుడు గుజరాత్ పోతే గుజరాత్లో కూడా కాటన్ పత్తి చెక్కలు వేస్తారు. పత్తి చెక్కలు వేసిన తర్వాతనే పాలు తీస్తారు. అక్కడ మేసాన్ అనే బ్రీడ్ ఒక బ్రీడ్ ఉంటుంది మన దగ్గర, అంటే ముర్రా సంబంధించింది, ఆ జాతికి సంబంధించింది. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ మనం గ్రౌండ్ చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా దాని వీరివే కరెక్ట్ చేసి మనం లోకల్ వాటికి కూడా ఇస్తూ ఉన్నాం.

0: పాల ఉత్పత్తి కూడా అట్లా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాటికి ఉత్పత్తి పెరిగినప్పుడు కంపల్సరీ పచ్చిమేత అనేది దానా అది కంపల్సరీ అవసరం. ఇంకోటి చూలుగా ఉన్నప్పుడు ఎక్కువ ఇంకో 25% ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది.
1: ఏది దాన అంటారా?
0: దాన ఇవ్వాలి, పచ్చిమేత కూడా ఇవ్వాలి 25% ఎక్స్ట్రా.
1: పశువు ఈనిన తర్వాత,
0: ఇప్పుడు ఈనిన తర్వాత అనేది ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఉంది ప్రాక్టికల్ గా
1: చెప్పండి.
0: 5 to 6 liters ఇచ్చే ఒక గేదెకి కంపల్సరీ 15 kg పైన పచ్చిమేత కంపల్సరీ అవసరం, 6 to 8 kg ఎండుమేత అవసరం, 2 kg దాణ అవసరం డైలీ, పొద్దున 1 kg సాయంత్రం 1 kg. కాదు చూలిగా ఉన్నప్పుడు ఈ కొంచెం రెట్టింపు చేయాలి, ఇంకో వంతు పెంచాల్సి ఉంటుంది 25% వీటికి. ఎందుకంటే లోపల దూడకి అవసరం ఉంటుంది, గేదెకి అవసరం ఉంటుంది, కాబట్టి ఇవన్నీ పెంచాలి. కాకపోతే ఏంటంటే మన దగ్గర పచ్చిమేత దొరకదు కాబట్టి మినరల్ మిక్చర్స్ ఉంటాయి, దాంట్లో విటమిన్స్, విటమిన్ ఏ.
1: మినరల్ మిక్చర్స్ అంటే ఏంటి అసలు?
0: మినరల్ మిక్చర్స్ అంటే మనకి ఏదైతే మనకి మూలకాలు జీవక్రియలకు అవసరం, ముఖ్యంగా అంటే ఉత్పత్తికి సంబంధించి ఎక్కువ ఈ యద ప్రాబ్లమ్లు అంటే యద సమస్యలు వస్తూ ఉంటాయి, వాటికి సంబంధించిన మూలకాలు కొన్ని అవసరం. అక్కడ ఉన్న జీవక్రియల్లో అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి, అంటే ఎదగని తొందర రప్పియటం లేకపోతే అన్నాన్ని తొందర విడుదల చేయటం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, కాల్షియం ఇవి చాలా ముఖ్యం.
1: ఇవన్నీ ఎందులో దొరుకుతాయి అంటారు?
0: ఇప్పుడు ఇవన్నీ పచ్చిమేతలో ఉంటాయి.
1: ఈ మినరల్ మిక్చర్ అనేది పచ్చిమేతలో ఉంటాయి అంటారు?
0: అన్ని ఉంటాయి పచ్చిమేతల్లోనే, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, దాంట్లో అన్ని ఉంటాయి. ఎప్పుడైతే అవి తగ్గుతాయో ఇప్పుడు వీటిని పౌడర్లు తయారు చేసి మార్కెట్లో అమ్ముతా
1: ఉంటాం. అంటే మార్కెట్లో కూడా అమ్ముతారు ఈ పౌడర్?
0: అమ్ముతారు.
1: మినరల్ మిక్చర్ అంటే అది?
0: మినరల్ మిక్చర్ అంటే అది.
1: అంటే అది వేయకుండా
0: మినరల్ మిక్చర్ అంటే దాంట్లో విటమిన్స్ కూడా ఉంటాయి కలిసి. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, అంటే బి కాంప్లెక్స్ అంటే దాంట్లో మళ్ళీ రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా కంపల్సరీ అవసరం.
1: అంటే ఎక్కువ డాక్టర్ గారు డైరీ ఫామ్ లో కాకుండా ఇండ్ల దగ్గర ఈ గేదెలు అవి పెంచుకుంటూ ఉంటారు పాడి పశువుని, అవి బయటికి అడవిలోకి వెళ్ళి పచ్చిమేత తినొస్తాయి, వాటికి ఏమైనా ఇలాంటి మినరల్ మిక్చర్ గానీ అవసరం పడుతుందా?
0: కంపల్సరీ, ఎందుకంటే మనం చూడము వాటికి కడుపు నిండా దొరుకుతుందో దొరకదో తెలియదు. ముఖ్యంగా ఎప్పుడైతే ఎండాకాలం సమీపిస్తూ ఉంటుందో అప్పుడు పచ్చిగడ్డ అనేది అసలు దొరకనే దొరకదు, కంపల్సరీ అవి ఏమేమి ఆకులు తింటా ఉంటాయి ఇలా, కాబట్టి వాటికి కంపల్సరీ అంటే నేను చూసినంత వరకు మా ఇప్పుడున్న ఈ లోకల్ కండిషన్లో ఆ టైంలో బాగా అంటే తక్కువ అనేది పడతా ఉంటారు. కొంతమంది రైతులు ఏంటంటే ఆ టైంకి వచ్చే వరకు కూడా ఈ విత్తనాలు తీసుకుపోయి వేసుకుంటారు, అంటే ఎవరైతే బోరు బాగుందో వాళ్ళు వేసుకుంటారు ఇంట్రెస్ట్
1: పశుగ్రస్తల కోసం.
0: పశుగ్రస్తల కోసం కొంతమంది వాటిని డైరెక్ట్ బయటకు వదిలి పెడతారు, అది ఎంత మేస్తుంది ఎంత చేస్తుంది అని తెలియదు. కాకపోతే వాటి ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా ఒక సమస్య. పోషకాలు అయినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఏదైనా వెదర్ ప్రాబ్లమ్స్ వస్తే అమ్మడి ఇమ్యూడియట్ గా ఏదైనా ఒక డిసీజ్ కూడా అటాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకోటి కాల్షియం లోపం, ఫాస్ఫరస్ లోపం వస్తుంటుంది, విటమిన్ లోపం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఇయర్ ఒక ఇయర్లో ఒక మార్చి నుంచి మే వరకు పశుగ్రాసం ఒక 2 నెలల వరకు పచ్చిమేత లేదనుకోండి, లేనప్పుడు దాని ప్రభావం నెక్స్ట్ ఒక 6 మంత్స్ తర్వాత దానిలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కాల్షియం, ఫాస్ఫరస్ లోపం వల్ల ఎద తొందర రావు. యాక్చువల్ అయితే చక్రం 21 రోజులకి ఆ చక్రం ఉంటుంది, అంటే దాని చక్రం సైకిల్ ఆ 21 రోజులకి రాకుండా ఒక 3 నెలలు 4 నెలలు అట్లా ఆలస్యం అవుతా ఉంటుంది.
1: ఈ ఎద లక్షణాలే కాకుండా ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తుంటాయి?
0: ముఖ్యంగా ఇప్పుడు కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఉంది అనుకోండి, మెయ్యి అంటారు దాంట్లో ఉన్న గర్భాశయం బయటికి ఇట్లా తన్నుకు రావటం, దాని లోపం వల్ల అట్లా వస్తూ ఉంటది. దీనిలో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి, ఈనిన తర్వాత ఎక్కువ శాతం వస్తుంది, ఈనిన తర్వాత గర్భాశయం అంతా బయటికి రావటం, తర్వాత ట్రీట్మెంట్ చేసినా గానీ దానికి మనం గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే చాలా జాగ్రత్తగా క్లీన్ ఒక అసెప్టిక్ పద్ధతిలో లోపల పెట్టాల్సి ఉంటది. అది చాలా అంటే సిబ్బంది కూడా చాలా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటది, అది దాదాపు సక్సెస్ 50% సక్సెస్ అది, 50% సక్సెస్ కాదు. పెట్టిన తర్వాత ఏమి అది అంటే చిరగకుండా పెట్టాలి, అలాంటి సమస్యలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈనక ముందు కూడా వస్తాయి, ఈనక ముందు వచ్చేది చాలా చాలా అపాయం, అది అంటే గేదె కూడా చనిపోయే అవకాశం,
1: గేదెకు దూడకు కూడా చాలా అపాయం ఉంటారు.
0: అది ట్రీట్మెంట్ చేసినా గానీ రెస్పాండ్ కాదు. ముఖ్యంగా ఏంటంటే దానికి కాల్షియం ఫాస్ఫరస్ రేషియో ఎప్పుడైతే తగ్గిపోద్దో, కాల్షియం ఫాస్ఫరస్ అనేది బ్లడ్ లో కానీ తగ్గిపోద్దో, అప్పుడు అది సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఆ సమస్యలు ఎందుకు తలుగుతున్నాయి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ రేషియో అనేది తగ్గిపోవటం, ముఖ్యంగా పచ్చిగడ్డి.
1: అయితే ముఖ్యంగా చెప్పండి డాక్టర్ గారు, గేదె ఈనిన తరువాత అంటే దూడలకు, చిన్న దూడలకు ఎలాంటి పశుగ్రాసాలు అందించాలి, ఎలాంటి దాణ అందించాలి అంటారు?
0: ఇప్పుడు చిన్న దూడలు అంటే ఇప్పుడు నెల నుంచి మనం పచ్చిగడ్డి అలవాటు చేస్తూ ఉండాలి, ఎందుకంటే అప్పుడే ఉన్న పొట్ట అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది, దాంట్లో కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి, ఇవి తిన్న పచ్చిగడ్డిని కానీ ఏదైనా గడ్డి పశుగ్రాసం తిన్నప్పుడు అయితే దాన్ని జీర్ణం చేయడానికి అప్పుడప్పుడు అందిస్తూ ఉంటే అవి కూడా అభివృద్ధి చెంది ముందు ముందు కూడా

0: పాలు కూడా ఇంపార్టెంట్. పాలు కొంతమంది తాగిస్తూ ఉంటారు, 4 నెలల 4 సంవత్సరం వరకు కూడా తాగిస్తారు కొంతమంది.
1: ఇప్పుడు తాగించకూడదు అంటారా, తాగించమంటారా?
0: తాగిస్తే ఇంకా తాగిస్తే మంచిది. గడ్డి ఒక 1 మంత్ తర్వాత నుంచి చిన్న చిన్నగా అలవాటు చేయాలి.
1: ఏ విధంగా అంటారు? కట్ చేసి వేయమంటారా?
0: కట్ చేసి వేయచ్చు, మామూలుగా ఇట్లా కూడా మేపచ్చు. కట్ చేసి అంటే ఇప్పుడు అది పాడు పశువులకి వేస్తాం, పాడు పశువులకి పాడు ఇచ్చేదానికి.
1: ఓకే,
0: వీటికి కూడా కట్ చేసి కూడా వేయచ్చు, ఏం కాదు. కట్ చేసి వేస్తున్నాం అంటే ఏంటంటే అది చిన్నగా ఉండటం వల్ల మనకి పశు గ్రాస్ అనేది ఒక వేస్టేజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. అదే ఒక ఒక్కటే దానికి
1: కట్టింగ్ వల్ల వేస్టేజ్
0: కాదు.
1: అవి ఎక్కువ ఎలాంటి పశుగ్రాస?
0: పశుగ్రాసం ఎలాంటిది అనేది కూడా లేదు. అది ఏంటంటే అది పచ్చిగడ్డి అలవాటు చేయాలి. పచ్చిగడ్డి ఎండుగడ్డి అన్ని అలవాటు చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే అంటే దానికి పొట్ట రూమెన్ అంటారు, ఆ రూమెన్ అభివృద్ధి చెందుతుంది. ఇది ఆరోగ్యం కూడా తయారవుతుంది.
1: మా రైతు సోదరులకు అనేక విషయాలు తెలియజేశారు. అలాగే పశుగ్రాసాల కోసం అలసంద, పిల్లిపెసర, సుబాబుల్, వీటితో పాటు దానా, ఇంకా మినరల్ మిక్చర్ కూడా ఇలాంటి అన్ని ఇచ్చినట్లయితే పశువులతో పాటు దూడలు కూడా మంచిగా అభివృద్ధి చెంది పాడి పశువులు పెంచుకునే వారికి మంచి ఆదాయాన్ని తెచ్చే విధంగా ఉంటుందని మన డాక్టర్ వివరించారు. ధన్యవాదాలండి. మీరింతవరకు పశు పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి పరిచయం విన్నారు.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1851.
4: ఇది ఎవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1850 1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: కిసాన్ వాణి వ్యవసాయ దేవుల కార్యక్రమంలో మరొక అంశం, వరి సాగులో అనువైన రకాల గురించి ప్రసంగం పెట్టారు. ప్రధాన ఆహార పంట వరి. వరి పంటను నీటి వసతి, కాలాలు, నేల స్వభావాన్ని బట్టి వివిధ రకాలుగా పండించుకోవచ్చు. సాధారణంగా వరి సాగుకు అన్ని నేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు దుబ్బ నేలలో వేరే పంటలు వేసుకోవటం మంచిది. పంట కాలాలను బట్టి వానాకాలంలో అయితే జూన్ నుండి డిసెంబర్ వరకు, యాసంగిలో అయితే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. నీటి వసతి కింద ముందుగా నారు పోయటానికి మే చివరి నుండి జూన్ 20 వరకు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలిక రకాలు. సాధారణ పరిస్థితుల్లో అంటే కాలువలు, చెరువులు, బావుల కింద సాగు చేసేవాళ్ళు జూన్ 20 నుండి జూలై 15 వరకు మధ్య స్వల్పకాలిక రకాలు వేసుకోవటం మంచిది. ఆలస్యంగా నారు పోసుకోవటానికి నీరు తక్కువగా ఉన్న చోట జూలై 2 వరకు స్వల్పకాలిక రకాలు అనుకూలంగా ఉంటాయి. దమ్ము చేసి నేరుగా వరి విత్తే స్వల్పకాలిక రకాలు ఎంచుకుని 10 ఆగస్టు వరకు విత్తుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలు కాలపరిమితి 150 రోజులు ఉంటుంది. వీటిని సాగు చేయటం వలన ఎక్కువ నీరు అలాగే విద్యుత్ వాడకమే కాకుండా పచ్చిరొట్ట పంటలు వేసి భూమిలో కలియదొనడానికి సమయం ఉండదు. అంతేకాకుండా చెరువులు, నీటిపారుదల ప్రాజెక్టుల కింద ఆలస్యంగా నాటు వేయటం వలన పంట చీడపీడలకు గురై పూత సమయంలో చలి వలన తాలుగింజలు ఏర్పడి పంట దిగుబడి తగ్గిపోతుంది. అందువలన తెలంగాణ రాష్ట్రంలో మధ్య అలాగే స్వల్పకాలిక రకాలను వేసుకోవటం మంచిది. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. సిఫారసు చేసిన రకాలను చూసినట్లయితే ఉత్తర తెలంగాణ, ఇందులో సామ మసూరి, జగిత్యాల మసూరి, ప్రాణహిత, పొలాస ప్రభ, జగిత్యాల సన్నాలు, తెలంగాణ సోన, కోనారం సన్నాలు, MTU 1010, మానేరు సోన, జగిత్యాల సాంబా ఇలాంటి రకాలు ఉన్నాయి. మధ్య తెలంగాణలో సిద్ధి, సామ మసూరి, సోమనాథ్, భద్రకాళి, వరంగల్ సన్నాలు, వరంగల్ సాంబా, శీతల్, రామప్ప, తెలంగాణ సోన, బతుకమ్మ, కోనారం సన్నాలు, ఎర్రమల్లెలు, MTU 1001. దక్షిణ తెలంగాణలో అయితే సాంబ మసూరి, కృష్ణ, జగిత్యాల మసూరి, విజేత, కోనారం సన్నాలు, తెలంగాణ సోన, తెల్లహంస, MTU 1010, అంజన ఇలాంటి రకాలు ఉన్నాయి. యాసంగిలో అన్ని స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవచ్చు. చలి ఉధృతిని

0: బట్టి పంటకాలం 10 నుంచి 30 రోజుల వరకు పెరుగుతుంది. అందుకే చలికి ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ ఇది ఆలస్యంగా నారు పోయడానికి అనువైన రకం. ఖరీఫ్ లో రైతులు జూన్ మొదటి వారంలో పచ్చిరొట్ట పైర్లైన జనుము, జీలుగా లేదా పెసర పంటలను సాగు చేసి జూలైలో ఈ రకాన్ని సాగు చేసుకోవాలి. రెండు కాలాలకు అనువుగా ఉండే రకం అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుని అధిక దిగుబడిని ఇస్తుంది. సాంబ మసూరి కన్నా సన్న గింజ నాణ్యతతో తక్కువ 100% ఉంటుంది. యాసంగిలో గింజ రాలదు. దీనికి 15 రోజులు నిద్రావస్థ ఉంటుంది. ఈ రకంలో కాండం తొలిచే పొరుగు ఎక్కువగా ఆశిస్తుంది. చిరుపట్టు దశలో క్యాప్టన్ హైడ్రోక్లోరైడ్ 50 WP ఎకరానికి 400 గ్రాములు లేదా క్లోరంట్రా నిలిప్రోల్ 18.5 SC 60 మిల్లీలీటర్లు ఎకరానికి తప్పనిసరిగా పిచికారీ చేయాలి. వెట్ట పరిస్థితుల్లో కంకినల్లి ఆశించకుండా చిరుపట్టు దశలో ఎకరానికి 1000 మిల్లీలీటర్ల డైకోఫాల్ 18.5 SC లేదా 200 మిల్లీలీటర్ల స్పైరోమెస్పిన్ 22.9 SC మందులను పిచికారీ చేయాల్సి ఉంటుంది. బతుకమ్మ JGL. మన రాష్ట్రంలో దొడ్డు రకాలు MTU 1010 ఎక్వ విస్తీర్ణంలో ఉన్నది. ఈ రకంలో కోత సమయంలో ముఖ్యంగా యాసంగిలో గింజలు రాలిపోయే లక్షణం ఉండదు. ఈ రకానికి ప్రత్యామ్నాయంగా బతుకమ్మ అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం రెండు కాలాలకు అనుగుణంగా ఉంటుంది. 120 రోజుల్లో కోతకు వచ్చి సగటున 2.8 నుంచి 3.2 టన్నుల దిగుబడినిస్తుంది ఎకరానికి. కోనారం సన్నాలు KNM 118 ఇది కూడా MTU 1010కి ప్రత్యామ్నాయంగా రూపొందించబడింది. గింజలు రాలే లక్షణం తక్కువగా ఉంటుంది. గింజ బరువు ఎక్కువగా ఉంటుంది. ఈ రకం కూడా రెండు కాలాలకు అనుకూలంగా ఉండి 125 రోజుల్లో కోతకు వచ్చి సగటున 2.8 నుంచి 3.2 టన్నులు ఎకరానికి దిగుబడినిస్తుంది. WGL 347 రకం మధ్యస్థ గింజ నాణ్యత కలిగి ఉల్లికొడును తట్టుకునే మధ్యకాలిక రకం. 135 రోజులు పంటకాలం ఉంటుంది. కానీ వరంగల్ ఉల్లికోడు బయోటైప్ తట్టుకోదు. ఈ రకం అగ్గి తెగులను కూడా తట్టుకుని ఎకరానికి 2.6 నుంచి 3.0 టన్నుల దిగుబడిని ఇస్తుంది. సిద్ధి WGL 44 ఇది వర్షాకాలానికి మాత్రమే అనుకూలం. 150 రోజుల పంటకాలము కలిగిన మధ్యస్థ గింజ రకం ఎకరానికి 2.4 నుంచి 3 టన్నుల దిగుబడిని ఇస్తుంది. విత్తన మోతాదు చూసినట్లయితే దొడ్డు రకాలైతే 25 కిలోలు, సన్న రకాలైతే 20 కిలోలు సరిపోతాయి ఎకరానికి. మీరింతవరకు వరి సాగులో అనువైన రకాల గురించి ప్రసంగం విన్నారు.
1: जिससे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं।
2: अच्छा ये बात है।
1: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
2: अब तो झट से बात हो जाती है।
1: ऐसा क्या?
2: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है। और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है। ये देखो आ गया।
1: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म।
2: हाँ
1: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है।
3: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें, किसानों का दोस्त किसान कॉल सेंटर।
0: కార్యక్రమంలో మరొక అంశం, రైపెనింగ్ చాంబర్స్ ఉపయోగాల గురించి కొన్ని వివరాలు వింటారు.
4: భారతదేశం పండ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ముఖ్యంగా అరటి మామిడి ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. మానవ శరీరానికి అవసరమైన అనేక కీలక పోషకాలను పండ్లు సరఫరా చేస్తాయి. అభివృద్ధి దశలో పండ్లు సరైన ఆకారం, బరువు, పరిమాణం, రంగు, వాసన, రుచి సంతరించుకుంటాయి. పూర్తిగా మాగిన పండ్లు మృదువుగా, తీయగా, తక్కువ ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ఇథిలిన్ అనే హార్మోను ఈ పండ్లు మగ్గే ప్రక్రియను మొదలు పెడుతుంది, నియంత్రిస్తుంది. అదేవిధంగా పండ్లను ఇథిలిన్ మృదువుగా, తీయగా మారుస్తుంది. సాధారణంగా మామిడి, అరటి, బొప్పాయి, సపోటా, సీతాఫలం వంటి పండ్లను పరిపక్వతకు వచ్చిన తర్వాత కోత కోసి సహజ సిద్ధమైన పద్ధతిలో వాటి నుంచి విడుదలయ్యే ఇథిలిన్ అనే వాయువు ద్వారా మగ్గ పెడతారు. అయితే కొన్ని పండ్లను సహజ పద్ధతిలో పండించడం ద్వారా అధిక

నష్టం, అసమాన పక్వతను కలిగిస్తాయి. సహజ సిద్ధమైన పద్ధతిలో పండ్లను మాగబెట్టే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో పండ్ల వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. వల్ల వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను కృత్రిమ పద్ధతిలో పండ్లను మాగబెట్టడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ప్రకారం ఆహార కల్తీ నిరోధక చట్టం పండ్లు మాగడానికి రసాయనాల వాడకాన్ని నిషేధించింది. కాల్షియం కార్బైడ్ అసమాన వినియోగం వల్ల తాజా ఉత్పత్తులు రసాయన కాలుష్యానికి గురవుతున్నాయి. అదేవిధంగా కాల్షియం కార్బైడ్ ద్వారా మాగబెట్టిన పండ్లు ఆకర్షణీయమైన రంగు కలిగి ఉన్నప్పటికీ తక్కువ రుచి వాసన కలిగి ఉంటాయి. అదేవిధంగా కాల్షియం కార్బైడ్ వాడుతున్నప్పుడు విడుదలయ్యే, ముఖ్యంగా గాలిలోని తేమతో కలిసినప్పుడు వెలువడిన అసెటిలిన్ వాయువులో ఫాస్పిన్ మరియు ఆర్సిన్ కలిగి ఉండటం వల్ల దీన్ని ఉపయోగించి మాగబెట్టిన పండ్లను తిన్నవారికి అల్సర్, క్యాన్సర్, కాలేయ మరియు మూత్రపిండ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా, అంటే ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ ప్రత్యామ్నాయంగా కాయలను సక్రమంగా మాగబెట్టి నష్టం తగ్గించేందుకే మనం మాగబెట్టే గదులు అంటే రైపెనింగ్ ఛాంబర్స్ ను ఉపయోగిస్తున్నాము. ముఖ్యంగా ఈ రైపెనింగ్ ఛాంబర్స్ కు అవసరమైన ఒక రైపెనింగ్ ఛాంబర్ లో ఉన్న ప్రధాన భాగాలు ఏమంటే, ముఖ్యంగా ఒక గాలి చొరబడిన గది అవసరమవుతుంది. అందులో గాలిని ప్రసరింపచేసే మరియు వెంటిలేటర్లు ఉండాలి. అదేవిధంగా ఆ గదిలో గాలిలో తేమను నియంత్రించే వ్యవస్థ ఉండాలి. ఇంకా ఇథిలిన్ వాయువును విడుదల చేసే వ్యవస్థ కూడా ఉండాలి. వీటన్నిటిని నియంత్రించడానికి విద్యుత్ నియంత్రించే వ్యవస్థ కూడా ఉండాలి. ముఖ్యంగా ఇథిలిన్ అనే వాయువును కృత్రిమ పద్ధతిలో పండ్లను మాగబెట్టే గదుల్లో విడుదల చేస్తారు. ముఖ్యంగా పండ్ల విషయానికి వచ్చినట్లయితే, అరటి విషయానికి వచ్చినట్లయితే, ఈ రైపెనింగ్ ఛాంబర్ లో 150 ppm వరకు ఇథిలిన్ వాయువును ఉంచి ఆ గదిలో 24 నుంచి 48 గంటలు ఉంచాలి. ఆ తర్వాత వాటిని బయటికి తీసి 13 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మనం అరటి పండ్లు నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా మామిడి విషయానికి వచ్చినట్లయితే 100 ppm ఇథిలిన్ వాయువును వద్ద ఉంచి సుమారుగా 20 నుంచి 22 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 24 గంటల పాటు ఉంచి బయటకు తీసి బయట వాతావరణంలో 13 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా బొప్పాయి విషయానికి వచ్చినట్లయితే 100 ppm ఇథిలిన్ ను ఉంచి 24 నుంచి 48 గంటలు పండ్లను గురి చేసినట్లయితే మనం వాటిని బయటికి తీసి 7 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనం నిల్వ చేసుకోవచ్చు. ఇక కూరగాయలు అయినటువంటి టమాటా లాంటి వాటి విషయంలో 100 నుంచి 150 ppm ఇథిలిన్ వాయువుకు గురి చేసి సుమారుగా 24 నుంచి 48 గంటలు గదిలో ఉంచి తర్వాత బయటికి తీసి 12.5 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద వీటిని మనం నిల్వ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఇథిలిన్ వాయువు విడుదల చేయడానికి అవసరమైన రైపెనింగ్ గదులను నిర్మించుకోవడానికి వివిధ రకాల కొలతలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది, ఒక మెట్రిక్ టన్ను అరటి పండ్లను నిల్వ చేయడానికి మనకు 10 మెట్రిక్ టన్ సామర్థ్యం కలిగిన రైపెనింగ్ గదులు అవసరమవుతాయి. అదేవిధంగా 12 మెట్రిక్ టన్నులో దానికి అవసరమైనట్లయితే 10 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గదులు కూడా అవసరమవుతాయి. ఈ రైపెనింగ్ ఛాంబర్స్ లో మనము ఇథిలిన్ వాయువును, ముఖ్యంగా మామిడి పండ్ల విషయానికి వచ్చినట్లయితే 100 ppm ఇథిలిన్ వాయువును కలిగిన వాతావరణంలో 24 గంటలు మనం బహిర్గతం చేసి తర్వాత వాటిని గది ఉష్ణోగ్రత వద్ద 5 రోజుల్లో మాగబెట్టుకోవచ్చు. అదేవిధంగా అరటి పండ్ల విషయానికి వచ్చినట్లయితే 100 ppm ఇథిలిన్ వాయువు కలిగిన వాతావరణంలో 18 గంటలు బహిర్గతం చేసి తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద 4 రోజుల్లో మాగబెట్టుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఈ ఇథిలిన్ రైపెనింగ్ చేయడానికి అవసరమైన రైపెనింగ్ గదుల నిర్మాణానికి ముఖ్యంగా భారత ప్రభుత్వము సమగ్ర ఉద్యాన మిషన్ పథకం కింద సబ్సిడీ ఇస్తుంది. ఈ రైపెనింగ్ ఛాంబర్స్ ప్రధాన ఉద్దేశం కాయలను సక్రమంగా మాగబట్టి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు ఈ రైపెనింగ్ ఛాంబర్స్ కు సమగ్ర ఉద్యాన మిషన్ ద్వారా మనకి క్రెడిట్ లింక్ బ్యాంకు అండ్ రాయితీ కింద ఖర్చులో 35% అంటే 1 టన్నుకు 10,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. ప్రతి రైతుకు లేదా ప్రతి వ్యక్తికి కూడా 5,000 మెట్రిక్ టన్నుల వరకు అంటే సుమారుగా 2 కోట్ల విలువైన రైపెనింగ్ ఛాంబర్ నిర్మాణంలో 35% వరకు సబ్సిడీ కింద

0: భారత ప్రభుత్వము రైతులకు లేదా వీటిని నిర్మించుకున్న వారికి ఇస్తుంది. ఈ విధంగా మనం రైపెనింగ్ చాంబర్స్ ను ఉపయోగించి కాయలను కృత్రిమంగా కూడా సక్రమమైన విధానంలో, అంటే ఎటువంటి పండ్లకు అదేవిధంగా వాటిని తిన్న వారి ఆరోగ్యాలకు ఎలాంటి నష్టం కలగకుండా ఈ రైపెనింగ్ చాంబర్స్ దోహదం చేస్తున్నాయి.
1: మీరింతవరకు రైపెనింగ్ చాంబర్స్ ఉపయోగాల గురించి కొన్ని వివరాలు విన్నారు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలుంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణి గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
2: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమస్య అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్ సఖీ అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్, బేటీ బచావ్ బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్థ్య అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసం మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటివి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకం ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటిది జరుగుతుంది, అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
2: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులు అయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
2: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్ లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి అనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
1: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
2: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెన్ లో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్,

0: లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు. ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘిత రెండు తరహా అంటే ప్రైవేట్ గాని గవర్నమెంట్ గాని ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
1: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
0: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్ అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు ఆర్సిటిఐ ద్వారా కావచ్చు లేదంటే ప్రైవేట్ ఎన్జిఓస్ నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
1: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుందంటారు?
0: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది. ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక ఎన్జిఓ సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
1: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం, అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటి వెళ్లడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటి జరుగుతుంది?
0: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి. మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆడపిల్లలను పుట్టనిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేశాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేశామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్లో చేశాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి కిల్లు బయటకు తీసుకురావడం జరిగింది. కొన్ని యాక్టివిటీస్ తోటి ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరీర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
1: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్ కు వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళకి కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డీవీ యాక్ట్ వేసిన వాళ్ళు ఉంటారు. అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము, అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తా ఉంటాయండి. అండ్ బీవీపీ లో వచ్చేసి మీకు ఇంతకు ముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసినా గానీ లేదంటే ఎవరు లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్ళను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడ్డ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా స్వధార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుందంట?
0: ప్రస్తుతానికి స్వధార్ హోమ్ లో ఉన్నటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటీషియన్ ఒకటి అండి, రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
1: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కుని వెళ్లిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతా ఉంది?
0: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేము చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్, బేటీ బచావో

0: బయటి పడవ అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తరువాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటామండి.
1: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి?
0: మనకు 40 లక్షల బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే, ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేమేం చేస్తామంటే, మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తా ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం గానీ వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ను తీసుకుని మేము ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తా ఉంటాము. ఇంటర్సెక్టర్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 జీపీఏ వచ్చినటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము డిపిఓ పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది, మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా, మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తా ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద గాని, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు పిల్లలకు చెప్తా ఉంటామండి.
1: మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు. మీరు మన జిల్లా వారికి కావచ్చు, లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
0: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది, లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం, మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హెరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్స్ ఏ తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టారు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము, జిల్లా స్థాయిలో ఉంది, మీ కంపెనీలో గానీ మీ ఆఫీస్ లో గానీ ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి, మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్లి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి, ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: మహిళ సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆ

0: చేద్దాం.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
3: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? భగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
3: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
3: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయమైతుంది.
3: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి.

0: ఇందిరా, నీ ఇంటెనకాల నువ్వే చెత్తేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? భగో, ఆ నీళ్ళు కూడా ఇంటెనకాలనే జరుగుతున్నావు ఇంద్రా.
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చాను రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయి ఉంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు, వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్య సాధికారతకు శక్తివంతమైన సాధనమని, అది వ్యక్తులను స్వయం సమృద్దితో చైతన్యవంతులుగా సమర్థులుగా తీర్చిదిద్దుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం గిరిజన లబ్దిదారులను ఉద్దేశించి రాష్టపతి ప్రసంగించారు. ఈ రోజు తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. సికింద్రాబాద్ లోని పెరట్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నం అన్నారు. సమగ్ర సమ్మిళిత అభివృద్దికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్ లోని లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరిగిన అవతరణ దినోత్సవంలో చెప్పారు. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఓటర్ జాబితా ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్ ఆదేశించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇది 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. 2025 జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఇమ్మిగ్రేషన్ విదేశీయుల నిబంధనలకు కేంద్రం సవరణలు నోటిఫై చేసింది. దీని ప్రకారం భారతదేశంలో 180 రోజుల వరకు ఉండేందుకు వచ్చిన విదేశీయులు దేశంలో తమ బసను పొడిగించుకోవాలనుకుంటే వారి వీసా గడువు ముగికి ముందే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రోత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో హైటెక్స్ లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారు. రాగల 3 రోజుల పాటు రాష్టంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: నెరవేరిన రోజు ఈరోజు. తెలంగాణ చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శ్రోతలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉదయం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం పుట్టుక కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్థానిక గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ కె రామకృష్ణారావు ఐఏఎస్, రాష్ట్ర డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు స్వాగతించగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జాతీయ పతాక ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో పరేడ్ కమాండర్ మనీషా నెహ్రా ఐపీఎస్ పోలీస్ కవాతును ఘనంగా ప్రారంభించారు. మార్చ్ పాస్ట్ పోలీస్ కవాతు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న కవి దాశరథి మాటలను గుర్తు చేసుకుంటూ, ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భమే ఈరోజు అని ఆయన అన్నారు.
1: జై తెలంగాణ. తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు, మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2. మనం కలలు గన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారు, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు ఈ 2.5 ఏళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలలో, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో మా పట్ల మీరు చూపించిన ఆదరణ, అభిమానం మరవలేనిది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలబడడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ, కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన మన ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు, ఈ 3 తెలంగాణ

0: ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభాకర్ జాజుల, సాంకేతిక సహకారం శ్రీ కాలేరు దీపక్, శ్రీ కొండా వెంకటరమణ.
1: పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ.

0: ఊపిరి. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలన్న లక్ష్యంతో రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు. ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు, ఖమ్మం నుండి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు రైతు కూలీలే సారథులు. దీనికోసం ఈ విజన్ డాక్యుమెంట్లో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్ గా అభివర్ణించి అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పత్రం ఇది. రైతులు కేవలం పంటలు పండించడమే కాదు, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రణాళిక ఉంటుంది. అగ్రికల్చరల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. 2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం, అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూలమైన క్షేత్రం. ఈ వేదిక మీద నుండి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులను ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ రైతుల కార్య సాధకులు కావాలంటే అప్పు లేని పరిస్థితి ఉండాలి. అందుకే రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. 20,616 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేసి 25 లక్షల పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్తు పంపు సెట్లకు సౌరశక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్కు అందించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2.5 ఏళ్లలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి 1,56,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటికే 27,529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశాం. మిత్రులారా, రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదని, రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయిన ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దేశంలో యాసంగి సీజన్లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60% నమోదైందని తెలియజెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
1: అనంతరం తెలంగాణలో ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలని, ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలని అన్నారు. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని, కనుకనే

0: విద్యారంగ అభివృద్ధిని స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
1: తెలంగాణ శక్తి, స్త్రీ శక్తి, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఈ రోజు ఆర్థిక సాధికారితలో తెలంగాణ మహిళ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పొదుపు నుంచి పారిశ్రామిక వరకు తమ శక్తిని చాటి చెబుతుంది. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలు. ఆడబిడ్డలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలు. బ్యాంకు లింకేజ్ స్త్రీనిధి ద్వారా ఈ సంఘాలకు 100,000,000,000 రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పటికే 60,000,000,000 రూపాయలు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 5,00,000,000 రుణ పరిమితిని 10,00,000,000 పెంచాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు, పెట్రోల్ బంకులను మహిళలను నేడు యజమానులుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 1,000 బస్సులకు వాళ్ళు ఓనర్. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్లు, గోదాములు, రైసు మిల్లులు ఏర్పాటుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే రాష్ట్రమంతటా ఒకే రోజున 8,000 స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేపట్టడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలు, యూనిఫామ్, కుట్టుకూలి మహిళా సంఘాలకు అప్పగించాం. శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులు అమ్మడానికి స్టాల్ ఏర్పాటు చేశాం. తెలంగాణ మహిళ దేశ పారిశ్రామిక రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఎంతో దూరం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం కల. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ అంటేనే పోరాటం. తెలంగాణ పోరాటంలో ముందు భాగాన నిలబడి కొట్లాడింది నిరుద్యోగ యువకులు. అందుకే నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువులను భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తో పాటు మెగా డిఎస్సి వైద్య ఆరోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగంలో చేరే ముందు అఖిల భారత సర్వీస్ అధికారులకు శిక్షణ అందించినట్టుగా నియామక పత్రాలు అందుకున్న 562 గ్రూప్ 1 అధికారులకు ఈ రోజు మనము ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణను అందించి భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. ఈ నెలలోనే టీజీపీఎస్సి ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం తీసుకున్నది. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పేదరికం రూపుమాపాలంటే సమాజంలో కుల మతాల అంతరాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత విద్యకు ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టాము. కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యున్నత మౌలిక

సదుపాయాల కల్పననే లక్ష్యంగా ఈరోజు పని చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ఐటీఐలు పాలిటెక్నిక్ కళాశాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా పునరుద్ధరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డిస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలియజెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను చేపట్టాం. మంచిరేవుల గ్రామంలో పులీస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, పేదల కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే కానీ మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, పేదల మధ్య పెరిగాను. వారి జీవన స్థితిగతులు నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ. అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరు చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళను బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 450,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇళ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 100,000 ఇళ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 220,000 ఇళ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇళ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, ఈ ఆధునిక యుగంలో కొన్ని సామాజిక రుగ్మతలు సమాజాన్ని వేధిస్తుండడం నాకు ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల సంరక్షణ విషయంలో కొన్ని సంఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. పిల్లలు కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా వారిని వృద్ధాశ్రయంలో చేర్పించడం, చేతులు దులుపుకుంటున్న తీరు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తుంది. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న సంఘర్షణ నుంచి వచ్చిన ఆలోచన ఒక పటిష్టమైన వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనం పర్యవేక్షణకు చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చాం. ఎవరైనా ప్రజాప్రతినిధులు గాని, ప్రభుత్వ ఉద్యోగులు గాని, ప్రైవేట్లో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కన్న తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ళ జీతాలలో 15% కోత విధించి ప్రత్యక్షంగా తల్లిదండ్రులు

0: ఖాతాలో వేయడం ద్వారా ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు రక్షణ కల్పించే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నదని తెలియజేయడానికి ఈ సందర్భంగా నేను సంతోషపడుతున్నాను.
1: గిగ్ వర్కర్ల శ్రేయస్సు కోసం ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చట్టం తీసుకువచ్చిందని, ఈ చట్టం ద్వారానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రమని, వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని, అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి సేవ చేసుకుంటామని అన్నారు.
0: మన రాష్ట్రంలో సుమారు 400,000 మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఎండనక వాననక పగలనక రాత్రనక 24 గంటలు నిరంతరం సేవలు అందిస్తున్నారు. వారి ఉద్యోగాలకు జీవితాలకు ఇన్నాళ్ళు భద్రత లేదు. వారి ఉద్యోగ భద్రత కోసం ఈనాడు ఒక చట్టం చేశాం. అందులో రాహుల్ గాంధీ గారి చొరవకు నేను అభినందనలు తెలుపుతున్నాను. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేసిన చట్టం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 12 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న 73 రకాల ఉపాధి రంగాలకు కార్మికుల కనీస వేతనాలు నోటిఫై చేశాం. దీని ద్వారా స్కిల్డ్ వర్కర్లకు 25.9% మరియు అన్స్కిల్డ్ వర్కర్లకు 34.95% వేతనాలను పెరిగాయని కార్మిక సోదరులకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా పోరాట యోధులను గుర్తించాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి మనం కమిటీ నియమించుకున్నాం. వారి అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని నేను భావిస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి వారికి వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో లక్ష్యంతో కేశవరావు గారు, కోదండరామ్ గారి నాయకత్వంలో కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ పోరాట యోధులందరినీ సముచిత రీతిన సత్కరించి వారి పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటామని తెలియజేస్తున్నాను.
1: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమని, దానికి ప్రజల అండదండలు కావాలని, అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం తమకుందని అన్నారు.
0: ఈ రోజు ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను మిత్రులారా, దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.
1: అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు విభాగంలో విశిష్ట సేవలందించిన పలువురు అధికారులను మెడల్స్తో సత్కరించారు. అనంతరం విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉత్తమ అధ్యాపకులను ఈ సంవత్సరానికి గాను గుర్తించి సత్కరించారు.

0: చేరినంతవరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, సాంకేతిక సహకారం శ్రీ కాలేరు దీపక్, శ్రీ కొండా వెంకటరమణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమ తిరతి పట్ట ప్రేమ కథల చిత్రం నుండి ఈ పట్ట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: కార్యక్రమంలో చివరిగా ఆ నలుగురు చిత్రం నుండి ఈ పాట.

స్నేహితులు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరొక దిక్షణాలలో సమాచార సంధ్యా వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 2వ భాగం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మధురిమ ఆపాత మధుర గీతలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బహుదూరపు బాటసారి చిత్రం నుండి ఈ పాట.

మధురిమ ఆపాత ముద్ర గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వీరులు ఉంటారు. ఆకాశవాణి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు శ్రీమతి జి సుబ్బలక్ష్మి సమర్పించే సుభాషితం 6:30. 6:35 రైతు సంవత్సరంలో బీర సాగు యాజమాన్య పద్ధతులు. 7:15 ఆరోగ్య కార్యక్రమంలో నడకకు కొత్త జీవం తుంటి మార్పిడి.

7:30 తిరిగి, సాయంత్రం 4:00-6:35 చిత్రగీతాలు, 7:45 క్రీడాలోకం క్రీడా సమీక్ష, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట, 9:30 తిరిగి, 3:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజాసౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం చిత్రగీతాలు. 2వ ప్రసారంలో 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇర్షాద్ ఖాన్ గారి సితార్ వాదనం, 12:40 కార్మికుల కార్యక్రమంలో బాలకార్మిక చట్టాల అవగాహన ప్రసంగం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో సింగరేణి ప్రగతి గురించి డైరెక్టర్ శ్రీ కె వెంకటేశ్వర్లు గారి వివరణ, 2:30 మహిళలు మహారాణులు ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874422

ఎందుకు ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజాసౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం చిత్రగీతారు. 2వ ప్రసారంలో 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇర్షాద్ ఖాన్ గారి సీతార్ వాదనం. 12:40 కార్మికుల కార్యక్రమంలో బాలకార్మిక చట్టాల అవగాహన ప్రసంగం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో సింగరేణి ప్రగతి గురించి డైరెక్టర్ శ్రీ కె వెంకటేశ్వర్లు గారి వివరణ. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874529538 2950339 5:30 జానపద గేయాలు సాయంత్రం ప్రసారంలో. 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో పాడి పశువుల జాతులు వాటి లక్షణాలు ఇంకా పలు పంటల్లో కలుపు నివారణ చర్యలు జానపద గేయాలు. 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 3వ భాగం. 8:35 చిత్రగీతాలు. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 ఆపత్త మధుర గీతాల కార్యక్రమం మధురిమ. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:02 దాటి 20 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.